0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Inati vidyalu. Kevalamu. Bhautikamainatuvanti sukhashantulu nimittamai. Prakuladuchunnaru kani. Samajam yokka sukshema nimittamai kani. ధర్మస్థాపన నిమిత్తమై కాని లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ అస్ టు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ కంఫర్ట్ కన్వీనియన్సెస్ బట్ ఇట్ డస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ డజంట్ ఎయిమ్ ఎట్ ది సోషల్ వెల్ఫేర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద పీస్ as a whole in general.
1: Vidyarthulu kani vidyavantulu kani amitamaina jeetamunu aashinchi udyogamulo praveshinchutaku entayo prayatnistunnaru.
0: Students and educated people, they all make every effort keeping in view the higher salary.
1: Udyogam purushalakshanamani idi kevalamu పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి ఒక మార్గంతో
0: ఈ హోల్ ఇన్ జనరల్
1: విద్యార్థులు కాని విద్యావంతులు కాని అమితమైన జీతమును ఆశించి

0: వ్యవహార నిమిత్తమై కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
1: వి కన్సిడర్ ద జాబ్ ఇస్ ది క్వాలిఫికేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ద జాబ్ ఇస్ అండర్టేకెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్ అండ్ నాట్ టు రెండర్ హెల్ప్ టు ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
1: దే గో టు దేర్ ఆఫీసెస్ ఆర్ కాలేజెస్ యాస్ ద కేస్ మే బి అట్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ రిటర్న్ బై 5 o'clock ఇన్ ద ఈవినింగ్.
0: ఆఫీసులు ఎందు కళాశాల ఎందు తామేమో శ్రమ పడినట్టుగాను తీరని పనుల్లో మునిగినట్టుగాను ఇంటికి వచ్చిన తక్షణమే 4 గంటలకు తమ డ్రెస్సును మార్చుకొని వేరు డ్రెస్సును అలంకరించుకొని విశ్రాంతి నిమిత్తమై శాంతి నిమిత్తమై క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
0: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
1: Is there peace in these clubs?
0: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
1: Do they give you rest?
0: లేదు లేదు.
1: No.
0: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
1: This is the weakness among the educated.
0: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
1: Truly speaking, if he wants rest, he can as well take rest on his bed and go to sleep.
0: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: The modern educated people feel that there is rest and peace in these clubs.
0: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
1: What do they do there?
0: కార్డ్స్ ఆడుతున్నారు.
1: They play cards.
0: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
1: They also take to bottles.
0: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
1: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
0: ఇది ఉత్తమ మార్గమా అధో మార్గమా?
1: Is it a noble path or the path that put you to ruin?
0: ఇది విద్యావంతులు చేయవలసినటువంటి పనియా, విద్యాహీనులు చేయవలసినటువంటి పనియా?
1: Is it appropriate action for the educated or the one expected out of an illiterate?
0: ఇందులో శాంతి ఉన్నదని తప్ప త్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
1: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
0: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: But it's highly dangerous.
0: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
1: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
0: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
1: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
1: ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్
0: టేక్ యు? ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
1: First, the man drinks the wine.
0: Next, the wine drinks the wine.
1: Second, the wine drinks the wine.
0: Third, the wine drinks the man.
1: Third, the wine drinks the man.
0: కట్టగడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
1: Finally, the wine would swallow the man.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
0: Yedo tama mitrulakanta kudanu sahayam chesinattuga kudanu bhavistuntaru.
1: They feel that would be a sort of help to their friends.
0: Emiti?
1: What help?
0: Tanato cards aadataniki vachinatuvanti vaniki thanks cheptam.
1: They will say thanks to other person who come there to play cards.
0: Tanato paatu tana table paina bottle teeskunatuvanti vaniki thanks antamu.
1: He says thanks to other friends who are there.

0: ది కాక్టెయిల్ పార్టీ.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము.
0: దే జస్ట్ జాయిన్ ద బాటిల్ సే చీర్స్ అండ్ సే థ్యాంక్స్.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: టు వాట్ సార్ట్ ఆఫ్ ఎ ప్లైట్ ఇట్ వుడ్ టేక్ యూ, యూ కెన్ అండర్స్టాండ్.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: వెన్ వి ఆర్ ఇన్ ఎ విలేజ్,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: ఇఫ్ ఎనీవన్ హెల్ప్స్ us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: వెన్ దే టాక్ టు యూ,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: వెన్ యూ సే హౌ ఆర్ యూ, యూ సే థ్యాంక్స్.
1: మన ఖర్చీ మన కింద పడిపోతే మన ఖర్చీ మనకు ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: వెన్ యూ డ్రాప్ యువర్ ఖర్చీ, ఇఫ్ ది సేమ్ థింగ్ ఇస్ గివెన్ టు యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
1: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: ద వాటర్ ప్రెజెంట్ దేర్ ఓవర్ దేర్ ఇన్ ద ట్యాంక్, ఇఫ్ ఇట్ ఇస్ సప్లై టు యూ, యూ పే ద వాటర్ ట్యాక్స్.
1: బజారులో ఉన్నటువంటి ఒక పోల్ నుంచి మన ఇంటికి కరెంటు సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: When once the electric connection is given to your house, attached to a particular pole, very close to you, you pay electricity bill.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటి హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: What are God's gifts?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్యాన్, యూ హ్యావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాము.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్, యూ హ్యావ్ టు పే వాటర్ ట్యాక్స్.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాము?
0: The wonderful breeze gifted by God. What kind of tax
1: we pay? Tax manam bhagavantuniki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యు హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. అల్పమైనటువంటి విషయాలకంత
1: మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాము.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Free.
0: Water free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: Anta free ga isthunnadu Bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi.
0: This earth is the gift of God.
1: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40 by 30 ani set pettukunte deeniki tax manam kattunnam.
0: When once you have got certain boundary limit 40 by 30, you pay the tax.
1: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: Only God.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All five elements are divine.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries, what tax we pay to God.
1: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: Anityamu asasthamu asatyamainatundi oka prakrutamainatundi oka vishayamulaku manam enniyo tax kattestunnamu entayo krutagnata telipukuntunnamu.
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: Nityamaina satyamaina shashtamaina jeevithamulaku avasaramainatundi oka samasta shaktulu kudanu manaku anubhinchinanduku emi tax istunnamu, emi manaku thanks cheptunnamu.
0: God has given us this eternal, most essential things, but what kind of
1: gratitude we express?
0: Yet we blame Him, God, you have not given that and this.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సల్పుతున్నాం ఇంకా కూడా.
0: Instead of help, we are even harming.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: You don't pay the tax or express gratitude for all things that you received, but yet you want more.
1: Kanukane ee durasalu perigipovatam chetane durgunamulu kuda nu dantho paatu perugutu vastunnayi.
0: Because of excessive desire you have bad habits too.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ, దురహంకారము, దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్, బ్యాడ్ క్వాలిటీ, ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము, సహనము, సానుభూతి ఇవియే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, ద ఫర్బేరెన్స్ అండ్ సింపతీ.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: టుడే మ్యాన్కైండ్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృప్తియే లేదు.
0: నో సాటిస్ఫాక్షన్ వాట్స్ ఎవర్.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
0: ఎట్ వన్ టైమ్ ఎ డివోటీ విజిటెడ్
1: నారాయణ.
0: నారాయణ,
1: నారాయణ, నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ, why have you built this Meru mountain?
1: Bangaru kondanu srushtinchavu.
0: You have created this mountain of gold.
1: Inte kaadu,
0: not only this,
1: telayeru irukondalun chitra prachitropa telayeru.
0: The running flow of water,
1: tirukondalun,
0: the mountain,
1: chitra prayogopa aranadhyayuda vidyalanniyu,
0: and all the mysterious and peculiar forms of knowledge.
1: Enni istunnavu nee bhagavantuda?
0: Oh God, you are giving a lot.
1: Ee adavunnanta kudanu penchi tadwara manavulakanta kudanu jeeva shaktini prasadistunnavu.
0: You have created the forests around and giving us the energy.
1: No,
0: and oxygen, oxygen. For us.
1: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్,
0: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఈస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కొండలను సృష్టిస్తున్నావు.
0: యూ క్రియేట్ మౌంటైన్స్.
1: ఈ మేఘములు కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
0: అండ్ యూ స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకొరేటెడ్ హి సెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్ టు ఎవరీబడీ.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రమ్ముతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ది రెడ్ తాంబూల,
0: కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతి నిమిత్తమై అరుణ్ దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling
0: దానంతా మాలిన్యంపు చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy and grace,
0: maharshulu bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Balinanka edo oka prani ni bhagavantunaku bali ivatamani misunderstanding chestunnaru, apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాం. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Sikhandi meant neither a man nor a woman.
0: Sikhandi anaga Krishnudu aa sikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Sikhandi. Narayanuku Sikhandi ani peru pettaru.
1: Narayana is called Sikhandi. Krishna is called Sikhandi.
0: Sikhamanaga nemeli pinchamunu darinchinatundi vaadu Sikhandi.
1: Sikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం, చూడండి మన హస్తం అంటే ఏమిటి? దానమునికి ఇది హస్తం భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what Potana said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: ఎందుకు వారికి ఈ నాలుక ఉండేది?
1: Why the tongue is given?
0: కేవలం తినడానికి నాలుక ఇచ్చిండేది.
1: Is it only to eat?
0: నాలుక ఉండి కూడాను భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మఫలమే.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుక మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: The tongue is gifted only to champion
0: the name of God. నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you will be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the 10 senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you will be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that the others are there? No, God Himself.
0: Parulanta Paramatma Swarupule.
1: All others from your point of view, no, they're God Himself.
0: Kanuka evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize. Evvarini
0: manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam tagineatvanti kritagnata andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavun nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దాట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: ఈట్స్ ఆల్ ద
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ విల్ బి ఈటింగ్ ఆల్ ది లెఫ్ట్ ఓవర్ ఓవర్ దేర్ అండ్
0: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది. ఆ క్రొకడైల్ కూడా చక్కగా బలిచింది.
1: యాజ్ టైమ్ పాస్డ్ ఆఫ్ ద క్రొకడైల్ ఆల్సో హస్ గ్రోన్ ఫ్యాట్.
0: ఈ కోతికి క్రొకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద మంకీ అండ్ ద క్రొకడైల్.
0: ఈ క్రొకడైల్ చెప్పింది.
1: ద క్రొకడైల్ సెడ్,
0: ఓ మంకీ బావా,
1: ఓ బ్రదర్ ఇన్లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద బ్యాంక్వెట్ సో నైస్లీ గివెన్ బై యూ.
0: కనుక నీవు కూడా నువ్వు మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: యూ ఆల్సో విజిట్ అస్ వన్ డే అండ్ యాక్సెప్ట్ హాస్పిటాలిటీ.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: ద మంకీ వాస్
0: దీనికి ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: ద మంకీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్, వేర్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్
0: దిస్ మంకీ. ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: మంకీ ఈస్ జస్ట్ అవర్ ఫోర్ ఫాదర్ బోర్న్ టు అవర్ బర్త్.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేదు, మ్యాన్ కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామ. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఐ మై టు కమ్
0: టు యువర్. నీళ్ళలో దిగలేను.
1: ఐ కెనాట్ గెట్ ఇన్ ది వాటర్.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: యూ కెనాట్ గో ఓవర్ టు ది బ్యాంక్.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: హౌ ఐ మై టు కమ్ టు యూ.
0: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: హీ సెడ్, ఓ ఫ్రెండ్, ఐ గాట్ దిస్ హ్యూజ్ బాడీ, యూ కెన్ సిట్ ఆన్ మై బ్యాక్, I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్ ఇన్ లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు.
1: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యూ హియర్.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ
0: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down, therefore I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకుని వచ్చేస్తాను అన్నాడు.
1: Now let's go back, let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: దండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: ఉండని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it's going
0: undi
1: to club.
0: Undi ikkade nenu digi poi gundam testanani digindi chette ekkipoyindi.
1: He said, you remain here, I'll bring the heart, and it just climbed up the tree.
0: Oh pichi musali, gundeni teesi tagilincheki veel avutunda, inta matra neeku buddhi lekunnattu ilanti vaani prashninchi friendship naaku akkarledu pommaninchi.
1: Then oh crocodile, what a fool you are, is it possible to separate heart from me? I don't want such a friend. No,
0: ilanti telivi takku friendship naaku enduku?
1: Why should I have friendship with such a dunce idiot?
0: Friends kavalante telivi galinte variga undali.
1: My friends should be intelligent.
0: Na kashtamani yandu sukamanandu kudanu na chemaani aashinchali. Tagnatanu choopalanukunte భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
0: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
1: దిస్ ఇస్ ది ట్యాక్స్.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
0: నీ వందించినది.
1: ఇట్స్ యువర్ గిఫ్ట్.
0: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు
0: యూ. నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యూ హావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్.
1: ఐఎమ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యూ. యూ ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యూ ఓన్లీ. ఐఎమ్ నథింగ్.
0: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యూ గివ్.
0: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjali kitintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ni kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen anta kante vere em cheyalenu.
1: I can't do more than this.
0: Na nene sarvasvamu ni okka sotte.
1: I offer myself entirely to you.
0: Na daggara emtu undadi?
1: What else I have?
0: Yemaina unte adi nivichinatvantide.
1: If I have anything,
0: adantha nide.
1: It's all yours.
0: Naadi anetvantide ekkada ledu.
1: Nothing like mine.
0: Idiye keshaseerudainatvanti okka keshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that starts.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dana

0: లక్ష్మణ
1: శరణాగతుడు.
0: వాట్ ఇస్ సరెండర్?
1: నాలో ఏమీ లేదు,
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
1: కనుక అంతా నీదే అని,
0: ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్.
1: ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క ట్యాక్స్.
0: This is the tax that is to be paid to God.
1: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
0: So long we don't pay that, we have to be born again and again.
1: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
0: We have to take several forms.
1: నాస్తికుడైనా యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
0: Theist, whomsoever may be.
1: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
0: That's the theist has must offer that.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ట్యాక్స్ ను మనం అందించడానికి సిద్ధం లేకుండా,
0: without being ready to pay sacred tax,
1: భక్తులము భక్తులమని అనిపించుకుంటున్నాము.
0: We call ourselves devotees.
1: భక్తి అనే పేరే, అది ఒక డిగ్రీగా ఉంటుంది.
0: The devotion itself is just a name.
1: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే,
0: if you want to get a job,
1: నేమ్ రాస్తారు పలాను సో అని సో అని వేసేసి, తర్వాత MBA అని వేసేస్తారు, లేక IAS అని వేసేస్తారు, లేక IPS అని వేస్తుంటారు.
0: As they apply, they write down their name and say so and so MBA. Their degree.
1: Kani ee degrees chuse andaru udyogalu istuntaru.
0: They give you jobs seeing your degrees.
1: Kani etti onamalu telinatunte vaadu udyogaliki povalani vesadu.
0: But a person without any knowledge of the alphabets wanted a job.
1: Ramayya and rasadu.
0: He wrote Ramayya.
1: TD. Yes sir. FS.
0: FS.
1: And rasadu.
0: He wrote like that.
1: TD. FS.
0: FS.
1: Emitra ee degreelu ekkadi nunchi vachayi?
0: TD
1: means 10 daughters.
0: TD. T10D daughters. TD.
1: FS.
0: FS.
1: Anaga empty. 5 sons.
0: FS. F for 5.
1: Ina degree annadata.
0: This is my degree.
1: Inaati manavudi degree idiya.
0: Is this the
1: pillal kattam degree na?
0: Is to have children, is that a degree?
1: Adi kaadu manavu.
0: No.
1: Ye degree manaku? Sunvantriste amritasya putraha. Adhe mana degree.
0: The degree is that you are the son of immortality.
1: నేను భగవంతుని యొక్క దాసుడను.
0: I'm the servant of God.
1: భగవంతుని యొక్క అంశమును.
0: I'm spark of the divine.
1: భగవంతుని యొక్క ఇది స్టేషన్
0: and just ఆ
1: రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
0: We should know that we are the reflection of the divine.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః. నీవు నా అంశమే.
0: You are my spark.
1: నీవు ప్రకృతి అంశం కాదు.
0: You are not of nature.
1: పంచభూత అంశం కాదు. సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: Verily you are the spark of the divine.
1: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము.
0: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
1: శత వర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదమాట నమ్మనమున.
0: Though 100 years life span is prescribed, you cannot believe it.
1: బాల్యమందో
0: childhood
1: లేక ప్రాయమందో
0: in youth
1: లేక ముసలియందో
0: old age
1: లేక ముదిమియందో
0: or old age advanced age
1: ఊరనో అడవినో
0: either in the town or in the forest
1: మధ్యంబును
0: on the water
1: eppudu vida chedi erukaledu
0: when you are going to die is not
1: maraname nischayamu
0: death is certain
1: eppadikaina adi nischayam
0: that is certain
1: kanuka eppudu
0: when
1: ekkado
0: where
1: e vidhangano
0: how
1: kanukane mundugane neeku arpitam chestu
0: therefore I offer that even now
1: idi satyamainatundi kaadu.
0: This is not permanent.
1: Body is like a water bubble.
0: Body is like a water
1: mind
0: bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like
1: don't
0: a mad
1: monkey. Mind. Don't follow the mind.
0: We should be true aspirants to offer our own heart, not
1: leave it in the food.
0: Nothing that with you that doesn't belong to God.
1: Amtha Bhagavantun daggara unnadi.
0: Everything is God's.
1: Inka etuvanti unnayo.
0: What sort of things are still there?
1: Evariki teliyadu.
0: No one knows.
1: Amtha viluvainatuvanti vanni unnayi Bhagavantun daggara.
0: Valuables are with God.
1: Kani tuchchamainatuvanti okka phalam nandichatamu maadipoyi oodipoyetuvanti vaadipoyetuvanti pushpam nandichatamu idiya manam cheyavalsina task.
0: We pay the tax by offering the flowers that are bound to fade away someday or other. We offer food that are bound to decay.
1: Dehamane patramu.
0: Body is the leaf.
1: Hrudayamane phalamu.
0: The heart is the fruit.
1: Hrudayamane pushpamu.
0: And the heart is the flower.
1: Mind అనేటువంటి ఫలము.
0: Mind is the fruit.
1: ఆనందం అనేటువంటి తోయము.
0: And the tears of joy.
1: ఆనంద బాష్పములు అందించాలి.
0: The tears of joy must offer to God.
1: అంతే కాని శోక బాష్పములు కాదు.
0: Not the tears of grief or sorrow.
1: ఈ విధంగా భగవంతునికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
0: Lots of things that we have got to offer to God.
1: కానీ అతి సత్య సనిత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But we are not making effort to know such an eternal truth.
1: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్టులో కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
0: We just offer those that we see with our physical eye.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
0: All that exists in this world are temporary.
1: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ పాసింగ్.
1: సత్యం అనేది ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మ తత్వము.
0: యువర్ లైఫ్ అండ్ దట్ ది డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
1: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
1: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
0: There is no peace in playing.
1: తాగటంలో మనకు శాంతి లేదు.
0: No peace in drinking.
1: తినటంలో మనకు శాంతి లేదు.
0: Not in eating.
1: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
0: If there is peace, we can eat continuously all around the
1: 24
0: hours.
1: ఇవన్నీ కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
0: They will take you along the wrong side and make you demonic ultimately.
1: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
0: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
1: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
0: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
1: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి.
0: Therefore, we should set an ideal to the rest of the society based on this wisdom that we acquire.
1: మన తోటి మానవులకంతా కూడాను ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
0: We should propagate to everybody that with whomsoever we are.
1: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడాను మనం ప్రజలకంతా కూడాను బోధించడానికి ప్రయత్నించాలి.
0: That eternal truth has got to be shared with the fellow man.
1: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంతో త్రోవం చూపించాలి.
0: Students, what they out all the education that you receive, share it with the fellow men there in society and show them the proper path.
1: Vidya kevalamu potta kooti kosam kaadu.
0: Education is not merely meant for a living.
1: Kooti kosamu vidya vignanam kosam.
0: This education is for vignan or wisdom.
1: Vignanam kavali manaku.
0: It's the wisdom that we need.
1: Yemti aa vignanam.
0: What is that?
1: Nityanatya vishpasthilana shakti vignanam.
0: That vignana wisdom is
1: vignanam to kudinatvanti vignanam.
0: This wisdom is a one of discrimination and discretion.
1: Kanuka
0: so
1: manam ee naadu అనేక మందిని మనం కళ్ళతో చూస్తున్నాము.
0: టుడే వీ సీ మెన్.
1: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
0: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
1: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
0: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
1: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
0: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
1: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
0: యూ ఫైండ్ ఎనీ రిలీఫ్?
1: కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
0: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్
1: అనగా మన అశాంతి ఒక్కటి ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
0: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
1: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
0: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
0: And the ball has while playing the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion.
1: Kumaru ante atyanta prema aa tandriki.
0: Father loves his son.
1: Kani kumaruniki telukutti baadha padutunnadu ani parigettadu doctor daggariki.
0: As the son was crying, the father went to the doctor.
1: Doctor cheppadu inta ointment ichadu.
0: He gave ointment.
1: Ee ointment ichi తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తెక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
0: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
1: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
0: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు
1: బిటన్. నానా ఆ మూల కుట్టింది అన్నాడు.
0: హిస్ సన్ సెడ్ ఫాదర్ అండ్
1: ఆయింట్మెంట్ తీసుకున్నాడు మూల దిక్కాడు.
0: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
1: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
0: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain. All our modern efforts are of this
1: type.
0: Where is this restlessness? We have to know the causes for this restlessness and find solution. We don't know the truth. Pain is at one point, whereas the drug medicine given is at another
1: point.
0: We are in search of God, searching everywhere, in every village, in the mountain tops, and Himalayas too.
1: దైవము ఎక్కడ లేదు అక్కడ చూచినా ఉన్నాడు.
0: God is everywhere.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
0: God is present in you, residing there in the heart of
1: your heart. With you, above you, below you, around you.
0: God is in you, with you, above you, below you, around you.
1: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్ట చిక్కుతాడు.
0: If you want to be in search of God, where else can you find
1: it? దృష్టిని అంతర్ముఖం గావించు.
0: But turn inward.
1: ఆ విశ్వాసాన్ని నువ్వు దృఢపరచుకో.
0: Strengthen that faith.
1: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
0: If you say that God is here and he is not there, he is not an aspirant.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: Here and there God is present.
1: ఎక్కడ చూచినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
0: Everywhere he is only one.
1: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: God is only one, not two, only one.
1: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
0: There is nothing like your God.
1: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
0: This is only ignorance due to attachment.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
0: Rama and Krishna are not
1: different. శివుడు వేరు రాముడు వేరు కాదు.
0: Shiva and
1: అంత రూపనామం వేరు వేరే.
0: దైవం
1: ఒక్కడే.
0: The names and forms are different but God is one.
1: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
1: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
0: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
0: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
1: ఉన్నారు సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
0: యూ మే సే వై హాస్ హి డిసెండెడ్
1: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
1: ప్రణది నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగునా.
0: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ యు గెట్ డు యు గెట్ ద లైట్.
1: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా.
0: యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్ కెన్ యు మేక్ ఇట్ ఎ గార్లెండ్.
1: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లెండ్.
1: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు సొమ్ములు నిర్మాణమగున.
0: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్ కెన్ దట్ బి ఎ జ్యువెలరీ.
1: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి గోల్డ్.
1: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. రైలు బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా.
0: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
1: ఆటోమేటిక్ లైట్ కు అవధులుండా.
0: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ఆటోమేటిక్ లైట్.
1: ఒగడు జనగతిని సృష్టింపనుండవలది.
0: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
1: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
0: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్ డోంట్ యూ.
1: ఆటోమేటిక్ లైట్ కంటే కూడా అవధులు ఉండాలి కదా.
0: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టెన్ బౌండరీస్.
1: ఒగడు జగతిని సృష్టింప ఉండవలదా.
0: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
1: కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రావాలి.
0: Sai has incarnated to tell you that God is
1: everywhere.
0: Avatar has got this purpose to inform you that God is everywhere.
1: కేవలం తెలపడం మాత్రమే కాదు తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
0: Not merely to declare but to share the divine love with everybody.
1: అంత పంచడానికి వచ్చినాడు.
0: Yes, come here to share with everybody.
1: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
0: But as is the container of your heart,
1: సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
0: Therefore we have to widen, expand our container because of vision and the conversation.
1: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
0: If you make it big and bigger, you can get lots more and more.
2: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: It tells that if you take the overall meaning, salutations to the one who has golden hands, who is of golden hue, or whose speech is charming, who is of golden form, or whose form is charming, who is the lord of all the wealth or gold, who is the lord of Mother Ambika, who is the lord of Mother Uma, and who is the lord of all the beings. I think when we go word by word, the common thing that is present in this is Hiranya. And we all know that Swami always used to call us Bangaru. Actually, there are so many aspects to Swami calling us as Bangaru. One is, when Swami calls us Dunnapota, I think we can be very happy. But once Swami starts calling us Bangaru, then the process of churning starts. The process of refinement starts.
1: Cleansing starts.
0: The goldsmith is at work. So, I think we are safe in his hands as long as we are called Dunnapotas. So, having said that, I think why is God referring to us, Swami referring to us as Bangaru, is one thing that we ponder upon. Because the first thing that Swami tells is, I separated myself from myself to love myself. So, if Swami is calling us Bangaru, then we are Amsha of His own, we are His reflection.
1: Yes.
0: So, He has to be gold.
1: Yeah.
0: So, what are the properties of gold or Hiranya? I think if we can go through that, the aspect of gold, I think we'll have a very clear picture about why is God referred to as gold or Hiranya.
1: So, even if you just take in a very mundane and worldly sense also, gold as a metal is supposed to be invaluable, very,
0: yes,
1: very precious, and has very high cost because it's considered the purest of pure. One thing is, like, it just very clearly strikes out. If you just take the chemical understanding of gold also, it doesn't react. It's a very stable metal. Aurum, AU, if you remember the, you know, the
0: periodic table,
1: the actual symbol and the actual Latin name, I think, is aurum. So, you will never find it forming any product or anything, any compound with any other, reacting with any other metal or non-metal or anything. So, it's a very nice symbolism, you know, that it doesn't react to anything. Whatever comes in your life, it doesn't react. So, it always remains tathapragya.
0: Yes.
1: So, I think that's why the gold itself, probably the look of it, the feel of it gives you that effulgence and that brightness.
0: Mm.
1: It is probably because it is non-reactive.
0: Yeah.
1: So, I think if you just take that aspect in our lives, anything comes in our life, good, bad, or difficult, or agitating, or anything, any type of a situation comes in our life, if we don't get agitated, if we remain calm. So, I think that same quality of that effulgence or that brightness will come into our personalities also.
0: Exactly.
1: So, I think that is why from the ancient times, gold has got that amount of importance. Okay, people give only importance presently only the worldly thing because it is the metal itself. You own the metal, you get the value of the metal.
0: Mm.
1: But I think we are missing one more thing is that the metal itself gives us such deep, profound understanding. If you are like the gold, not wear the gold as a bangle or as a necklace or something, or a bracelet. If you are like gold, I think you become the like Hiranya here. So, it is, I think, very, very significant when we think about it or discuss about it.
0: Correct. And some more properties of gold is the purity of it. And then it is immutable. So, effulgent, splendorous. So, when we take all this, then we can try to understand, because Swami often tells us that His love, it has three characteristics. Of course, it has one is selfless, one is changeless, and selfless, changes, and fearless.
1: Oh.
0: I think Swami beautifully puts it this way. My love is defined in three ways. It is fearless, it is selfless, and it is changeless. So, when you compare this to gold, the amount of purity that it has, I think no other metal has.
1: Yes.
0: So, that is why God is referred to as the purest one or the Hiranya.
1: Hiranya. I think one more thing, remember, I think in our discussion you are mentioning is that it is malleable.
0: Yes.
1: you can make it into a exquisite type of a jewelry. So it is something which is adaptable. It is something which you can make it into different forms. So it doesn't get agitated or it doesn't get affected by anything which comes in its life. It molds itself according to situation.
0: Yes.
1: So this is also a very, very interesting aspect of gold which can be directly implemented in our lives. One is that non-reactiveness. Second thing is being malleable. These are the two things. Okay, malleable doesn't mean that you bend yourself according to the circumstances. It is not that. But you will be adaptable to whatever comes in your life. You get adapted easily to it and accept it perfectly.
0: Yes.
1: And then take a decision according to the circumstance or situation. So these are two things which we thought we'll discuss about Hiranya. And I think if you remember Ganesh, Swami, when he used to do this very amazing phenomena of Lingodbhavam. So he used to tell this very clearly that, you know, when you have that purity in yourself, so the purity itself combines together and forms gold in your own body and it comes out as a manifestation of that purity in yourself. So means in every aspect, gold or Hiranya is very closely linked with purity.
0: Yes.
1: And here, like when we see Hiranya Bahave, Hiranya Varnaya, Bahave means the one whose form is, whose limbs are
0: gold.
1: Made of gold.
0: Mm.
1: And then next one, Varnaya, we had two interesting aspects. Varna is one which is
0: the complexion.
1: The complexion of the color. Mm. So that is when you are so pure, your complexion will glow like gold.
0: Mm.
1: Second Varna is, you know, when we talk about Varnamala.
0: Varnasvaraha, Matrabalam.
1: Yeah. So it is, alphabets also.
0: Mm.
1: The Aksharas are also Varna. So it comes that, you know, he has a golden hue and his speech also is very, very special like gold or is a charming speech. I think who else other than when directly we can relate to Swami when he comes and gives a thundering discourse.
0: Yes.
1: He just overwhelms us with his words, you know. I remember 1 hour of a discourse we will just get lost. So that is Hiranya Varna. Then Hiranya Rupaya means again
0: the effulgent
1: form because of the purity, because of the Hiranya being part of it.
0: Mm.
1: And then
0: Hiranya Pataye, Ambika Pataye, Uma Pataye. He is the lord of both Ambika and Uma.
1: So again, even if you say that gold is again a manifestation of the Prakriti, the nature.
0: Mm.
1: Because whatever is something which is manifested, whatever is something which can be seen or felt or anything, is a manifested form. That is nothing but the Prakriti or the mother or the Shakti. And he is the one who is the
0: master of it.
1: The master of it or the substratum through which all this is produced. No, the interlinking between potential energy and kinetic energy, Swami says,
0: yes.
1: Shiva and Shakti. So here again, he is the lord of the manifested universe, he being the unmanifest. So that also comes here in this. And then finally it comes as Pashupataye Namo Namaha. He is the one.
0: He's the lord of all the beings.
1: All beings. And then if you remember, we have a very significant understanding of this, that when we go to a Shiva temple, they always do a small ritual that Nandi is always in front of the Shivalinga and
0: yes.
1: You actually
0: see through the horns of
1: horns
0: Nandi.
1: Of the Nandi. Through the Nandi you're seeing the Shiva. Means actually you're seeing the Lord in all the Pashu, all the beings. So Pashupati is nothing but Shiva.
0: Yes.
1: There's also something, a very interesting ritual which you do, but this is the meaning of that.
0: Yes. So now having said all that, we were talking about Hiranya Varnaya. So, how best can we know about this concept of Hiranya other than to listen to Swami's discourse? I think Swami wonderfully puts it or explains to us. This is one of the discourses that Swami gave during the summer showers in 1991 in right. Vrindavan. I think if we listen to that aspect of Hiranya, that Swami, Hiranya Garbha, that Swami is explaining, it will be more clear to us as to why Ishvara is called as Hiranyagarbha. So we'll listen to Bhagwan.
2: Bhaksha sambandhamainatuvanti jagatunaku, for the physical world, Vishnudu ani oka peru.
3: One name given is Vishnudu.
2: Anaga antar sambandhamainatuvanti oka tattavunaku,
3: for the inner world as such,
2: itaniki Hiranyagarbhudu ani oka peru.
3: Hiranyagarbha is the name given.
2: Anaga antar bahir tattamulu yandu, ఈ విధమైనటువంటి భేదములు ఏర్పడటంలో ఉండినటువంటి మూల కారణమేమిటి?
3: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ ద ఎక్స్టర్నల్ బాడీ అండ్ ది ఇన్నర్ సటిల్ బాడీ?
2: ఈ మనస్సు యొక్క తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
3: ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ ఈజ్ రాదర్ సేక్రెడ్.
2: ఇది అశాంతితో కూడినటువంటి సమయమున,
3: వెన్ దిస్ ఇస్ ఎజిటేటెడ్,
2: భగవత్ తత్వమును చింతించినప్పుడు,
3: వెన్ యూ థింక్ ఆఫ్ లార్డ్,
2: అది ప్రకాంతిగా రూపొందుతుంది.
3: ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఫుల్ ఆఫ్ లైఫ్.
2: కనుకనే అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతే పరమాత్మ తత్వం అని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
3: దట్ ఈస్ వై ఇట్ ఈస్ టాట్ ఫ్రమ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్ టు పీస్, అండ్ ఫ్రమ్ పీస్ టు లైట్, అండ్ ఫ్రమ్ లైట్ టు పరంజ్యోతి.
2: మనస్తత్వం నందుండినటువంటి ఒక తత్వము హిరణ్య గర్భము అన్నారు.
3: ఇట్ ఈస్ హిరణ్య గర్భ విచ్ ఈస్ ఇన్ ది ప్రిన్సిపల్.
2: హిరణ్య గర్భుడు అనగా అతని యందు ఒక బంగారమయమైనటువంటి లింగము. ఇది ప్రతి మానవుని ఎందు కూడాను అది ఒక విధమైన హృదయము అనేటువంటి స్థాయిలో ఉంటుంటాది.
3: దిస్ హిరణ్య గర్భ మీన్స్ ఇట్ ఇస్ ఎ గోల్డెన్ లింగ, అండ్ దట్
2: ఈ బంగారు లింగములో మీకు అక్కడ నుంచి చూడవచ్చు ప్రపంచమంతా ఇమిడి ఉంటుండాలి.
3: ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ టేక్ ఎ లుక్, ద ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫౌండ్ ఇన్ దిస్.
2: అమెరికా, జపాన్, జర్మనీ, అన్ని ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్ అన్ని కూడా ఇమిడి ఉంటున్నాయి.
3: ఆల్ ద కంట్రీస్ అమెరికా, జపాన్, జర్మనీ, ఇండియా, పాకిస్తాన్, ఎవ్రీవన్ ఇస్ ఫౌండ్.
2: కనుకనే హిరణ్య గర్భాయ నమః అని దీనికి ఒక పేరు.
3: దట్ ఇస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హిరణ్య గర్భాయ నమః.
2: ఈ హిరణ్య గర్భం అనేటువంటిది ఏమిటండి? సువర్ణమయమైనటువంటిది హిరణ్య గర్భం.
3: వెన్ వి సే హిరణ్య గర్భ, ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ గోల్డ్, స్వర్ణమయం.
2: అనగా ఈ యొక్క సువర్ణమునకు ఎట్టి మార్పులు ఉండవు అని.
3: దట్ మీన్స్ గోల్డ్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్.
2: ఎంతకాలం ఈ భూమిలో ఉండినప్పటికీ,
3: ఫర్ హవెవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఇట్ మే బి ఇన్ ది ఆర్త్,
2: ఇది చెడని పదార్థము సువర్ణము.
3: ఇట్ కెన్ నెవర్ బి స్పాయిల్డ్, అండ్ దట్ ఈస్ గోల్డ్.
2: ఎంతకాలం ఈ జగత్తునందు, భౌతికమైన జగత్తులో ఉండినప్పటికీ,
3: ఫర్ హవెవర్ లాంగ్ ఇట్ మే బి ఇన్ ది వరల్డ్,
2: హృదయము అనేటువంటిది మారనటువంటిది.
3: The heart will not change. It will
2: heart
3: not
2: anaga physical heart kaadu.
3: It is not physical heart.
2: Spiritual heart.
3: It is spiritual heart.
2: Deeniki anantamainatundi yokka tattvanni imuchukuntundi.
3: It can absorb the infinite powers and infinite world into itself.
2: Kanuka manavattvamlo undinatundi yokka divyatvam ilantidi kaadu.
3: The divinity within humanity cannot be understood in this way.
2: ఈ హిరణ్యమైనటువంటి యొక్క లింగస్వరూపములు 12 స్వరూపములుగా ఉంటుంటాది హృదయములో.
3: దిస్ హిరణ్య స్వరూప, దేర్ ఆర్ 12 వర్షన్స్ ఆఫ్ ఇట్ ఇన్ ద హార్ట్.
2: దీనిని ఆదిత్య బ్రహ్మలు అని కూడా పేరు పిలిచి ఉంటూ వచ్చారు.
3: ఇట్ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆదిత్య బ్రహ్మ.
2: ఈ ఆదిత్య బ్రహ్మలు ఎన్ని? ద్వాదశాదిత్యము అని ఉన్నారు. అనగా ఏమిటి? 12.
3: దేర్ ఆర్ 12 ఆదిత్య బ్రహ్మాస్.
2: ఇలాంటి బ్రహ్మల చేత కూడినటువంటిది కనుకనే 12 నెలలుగా రూపొంది.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ 12 ఆదిత్య బ్రహ్మాస్, 12
2: హిరణ్యమయమైనటువంటి స్వరూపంలో,
3: ద సన్ గాడ్ విల్ బి షైనింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గోల్డెన్.
2: ప్రతి ఉదయం కూడాను,
3: ఎవ్రీ మార్నింగ్,
2: ఆవిర్భవిస్తూ,
3: హీ ఎమర్జెస్,
2: అంతరిస్తూ ఉంటున్నాడు.
3: అండ్ హీ ఎమర్జెస్ బ్యాక్.
2: కానీ విజ్ఞాన రూపంలో దీనిని చూసినప్పుడు, భౌతిక విజ్ఞానంగా చూసినప్పుడు, దీనికి ఆది అంత్యం అనేటువంటిదే లేదు.
3: వెన్ యు సీ ఫ్రమ్ ది ఫిజికలీ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేర్ ఇస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్.
2: సూర్యోదయ సూర్యాస్తమం కూడా లేవు.
3: దేర్ ఇస్ నో సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఐదర్.
2: భూమధ్య రేఖపైకి వచ్చినప్పుడు ఇది పగలనియు, భూమధ్య రేఖ క్రిందికి పోయినప్పుడు రాత్రి అనియు మనం భావిస్తున్నాం.
3: వెన్ సన్ కమ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఈక్వేటర్, ఇట్ విల్ బి కాల్డ్ డే, అండ్ వెన్ ఇట్ గోస్ డౌన్,
2: ఈ రాత్రింపగలకు కేవలము సూర్యుడు, ఇద్దరు సూర్యుడుగా ఉండటం లేదు.
3: దేర్ ఆర్ నో టూ సన్స్, వన్ ఫర్ ద డే, అనదర్ ఫర్ ద నైట్.
2: ఈ విధమైనటువంటి యొక్క రహస్యాన్ని పిప్పిలాదుడు శివికి ప్రబోధిస్తూ వచ్చాడు.
3: పిప్పిలాద డిస్క్రైబ్ దీస్ మిస్టరీస్ అండ్ సెక్రెటీస్ టు శివి.
2: ఇంతియే కాక,
3: నాట్ మియర్లీ దిస్,
2: దీనికి సరియైన సాధనలు కల్పినటువంటి వాడు,
3: ఫర్ వన్ హూ పర్ఫార్మ్ సాధన ప్రాపర్లీ,
2: భావము సాధన అని రెండు మార్గములుంటున్నాయి.
3: దేర్ ఆర్ టూ పాత్స్, భావము అండ్ సాధన.
2: భావము చేతనే ఈ ప్రణవమును అనుభవించినటువంటి వాడు,
3: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ ప్రణవ విత్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్ అండ్ భావన,
2: కానీ తన దివ్యత్వాన్ని తాను తెలుసుకోలేకపోతాడు.
3: బట్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ his own divinity.
2: తెలుసుకున్నప్పటికి కూడాను అది తాత్కాలికమైనటువంటి ఒక తెలివిగా రూపొంది, తదుపరి తానికి మరుపు ప్రవేశిస్తూ ఉంటుంది.
3: ఈవెన్ ఇఫ్ హీ రియలైజెస్ ఇట్ విల్ బి ఎ టెంపరీ అవేర్నెస్ అండ్ అగైన్ హీ ఇస్ ఎన్వలప్డ్ బై ఫర్గెట్ఫుల్నెస్.
2: సాధన అనే మార్గంలో ప్రవేశించినటువంటి వాడు,
3: ఫర్ వన్ హూ ఎంటర్ ది పాత్ ఆఫ్ సాధన,
2: దివ్యమైనటువంటి సూర్యమండలం చేరి
3: he will reach the divine
2: akkada nundi gurunu brahma mandalamlo praveshistuntadu.
3: From there he enters into the mandala of brahma.
2: Brahma brahma anaga meer edo chaturmukha brahmani inkoka brahmani inkoka brahmani ane vidhanga meeru bhavinchano nakkarledu.
3: When we say brahma you should not mistake that to be the four faced brahma and
2: brahmamu anaga vishalame.
3: Brahmamu refers to vastness, unlimited space.
2: Brahma bhavanni pondatam anaga విశాలమైన భావాన్ని పొందటమే.
3: వెన్ వన్ రీచెస్ ది బ్రహ్మ భావ ఇట్ మీన్స్ వన్ హ్యాస్ ద బ్రోడ్.
2: ఇలాంటి సైన్స్ లో ఉండినటువంటి భావం ఎలాంటిదంటే
3: ద ఫీలింగ్ అసోసియేట్
2: అణువులో పరమాణువులో పరమాణువులో ఈ విధంగా ఒకదానికొకటి చిన్నదిగా రూపొందుతూ వస్తుంటది.
3: ఈ గోస్ ఆన్ ఫైండింగ్ అవుట్ ది స్మాలర్ అండ్ స్మాలర్ ఐటమ్ అండ్ ఇన్ దట్ సబ్
2: ఆధ్యాత్మిక అట్లాంటిది కాదు.
3: But when you go to spirituality and philosophy,
2: mahato mahiyan it expand aipothukuntadi.
3: It goes on expanding, broadening and becoming
2: more expansive. Idi brahmam yokka swabhavam.
3: That is the nature of brahma.
2: Brahmam anaga vishalatvame brahmamo ani.
3: Brahmam refers to vastness and broadness.
2: Chandrudu anaga manasu ani.
3: Chandrudu refers to mind.
2: సూర్యుడు అనగా చచ్చువు యొక్క ప్రకాశము అని.
3: సన్ మీన్స్ బ్రైట్నెస్ అండ్ ద రేడియన్స్ ఇన్ ద ఐ.
2: ఈ విధమైనటువంటి వేదాంత ప్రభావములను పదముల యొక్క అర్థములను గుర్తించినటువంటి వాడే ఈ ఆధ్యాత్మికములో సరైనటువంటి అర్థాన్ని గ్రహించగలడు.
3: ఓన్లీ వెన్ వన్ హూ అండర్స్టాండ్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యూజ్ ఇన్ వేదాంత అండ్ ఫిలాసఫీ కెన్ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ.
2: ఈ లింగం, లింగం అనగా ఏమిటి? ఈ భౌతికమైన దేహంలో ఉంటుంటారా?
3: Here is a lingam. Does it exist in the physical body?
2: Angushtamatram ani oka peru pettaru. Angushtamatram.
3: In philosophy it is described as the thumb sized one.
2: Ante manamu kevalam physical heart ani manam bhavistunnamu.
3: We mistake it for the physical heart.
2: Kaadu aadhyatmika hrudayamunaku.
3: For the spiritual heart
2: suvarnamayamainatundi
3: the golden hue
2: anaga chadani padarthamto koodi
3: the one which cannot be spoiled
2: edipyamaina prakashamto undi
3: the one which shines resplendent
2: samasta jagattunu kudunu andulo imirchukuneetundi oka shakti kaliginatundide lingamu ani peru.
3: Linga is one which can absorb within itself the entire universe and much more than that.
2: Deeniki oka chinna udaharanam.
3: There is one small example.
2: Meeru oka Badrinath, Amarnath, Kedarnath, ఈ ఋషికేశ్ ఇవన్నీ చూచి వచ్చి ఉంటారు. హిమాలయ పర్వతం కూడా చూచి ఉంటారు.
3: యూ విల్ హావ్ విజిటెడ్ బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్ ఈవెన్ హిమాలయన్ మౌంటైన్స్ ఇట్సెల్ఫ్.
2: కానీ ఈ చూచి వచ్చినవన్నీ ఎక్కడ ఉన్నాయి?
3: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు హావ్ సీన్, వేర్ డు యు ఫైండ్ దెం?
2: తిరిగి నీవు స్మరించినవంటి అవన్నీ కూడా నీ యొక్క హృదయంలోనే ఉంటున్నాయి.
3: వన్స్ యు రీకాల్ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ యువర్ హార్ట్.
2: నీవు నేత్రములు మూసి ఆ బద్రీనాథ్ యొక్క చింక్ చేయి, ఆ యొక్క మందిరము, ఆ యొక్క హిమాలయ పర్వతము, ఆ యొక్క అలక్ నది, ఇవన్నీ కూడా నీ హృదయంలోనే చిత్రించబడిపోయి ఉన్నాయి.
3: వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిఫ్లెక్ట్ అండ్ రికాల్ బద్రీనాథ్ అండ్ ఆల్ ద థింగ్స్ దేర్ ఆర్
2: నీవు ఏమేమి చూశావో, ఏమేమి చేశావో వాటినంతే స్మరించినప్పుడు నీ యొక్క హృదయం అనేటువంటి చిత్రం లోపల ప్రత్యక్షంగా నీకు నిరూపణ అవుతున్నది.
3: వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ అండ్ డన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్. If you want.
2: Anaga ee jagat anta ikkudunu niyende untunnadi.
3: This entire world therefore is within you.
2: Nee emi chustunnavo avanta reflection of the inner being.
3: Whatever you see is only reflection of inner being.
2: Nivu emi maatladutunnavo adanta reflection of the inner talk.
3: Whatever you are talking is a reflection of inner talk.
2: Nivu ee pani chestunnavo adi reflection of the inner action.
3: Whatever action you are doing externally is a reflection of inner action.
2: Kanuka nee lo undinatvanti danini action lo pettatame dharmamu.
3: Dharma therefore means only practicing what is within you.
2: Nee lo undinatvanti vishayalanu vaakuto swachhanga cheppatame adi satyamu.
3: Whatever is within you is uttering in the form of word is
2: nee hrudayamulo undinatvanti danini satyanga neevu chintichatame shanti.
3: whatever is in your heart, thinking truly about it, is
2: peace.
3: Whatever is within your heart, understanding that properly is non-violent.
2: Hrudayanni completely avishwasinchadame prema.
3: Trusting your own heart fully is love.
2: Kanuka satya dharma shanti prema ahimsala anetundi ante kodanu nee yokka hrudayam yokka pratibimbamule.
3: Therefore satya dharma shanti prema and ahimsa are only the reflections of your own inner heart.
2: Manavattam anaga manasu mata kriyayu అన్ని ఒక్కటిగాని అతికి ఉంట.
3: హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ మీన్స్ మేకింగ్ టుగెదర్ వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ గెట్ దెం
2: మాట ఒకటి మనసులో వేరొకటి కార్యముందు ఒకటి కలిగిన కారణమేమిటి?
3: ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ యువర్ వర్డ్ అండ్ సంథింగ్
2: కార్యమే శూన్యమవుతుంది.
3: వాట్ ఈస్ ది రీజన్? వెల్ ది కాజ్.
2: కనుక ధర్మము అనగా ఏమిటి?
3: What do you mean by dharma?
2: తలకు వాక్కులో రావటము, వాక్కుని క్రియలో పెట్టడము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ధర్మము.
3: Thought being expressed in word and word being translated into action,
2: దీనిని the proper study of mankind is man అని.
3: This is what is meant by the proper study of mankind is man.
2: ఈనాడు ఈ మూడింటి యందు కూడాను ఐకమత్యము లేదు.
3: But there is no unity among all these three today.
2: కనుకనే హృదయమంతా కూడాను మృమ్మయంగా మారిపోతుండాలి.
3: That is why heart is becoming muddy and dirty.
2: ee chinmayanga undinatvanti oka swaroopam brahmayanga maaradani kaaranam emti?
3: What is the reason for this consciousness becoming an inert matter?
2: Manam niyantu undinatvanti swartha swaprayojanam le moola kaaranam.
3: Selfishness and self interest are responsible for that.
2: కనుక ఆ సెల్ఫిష్ అనేటువంటి దేనిపైన పోవాలంటే ఆ హిరణ్య గర్భాయన ఆ యొక్క పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఆ యొక్క హృదయ భావం నందు మనము దీనిని చింత చేయాలి.
3: టు విచ్ సైడ్ షుడ్ యు డైవర్ట్ యువర్ సెల్ఫిష్నెస్? ఇట్ మస్ట్ బి డైవర్టెడ్ టు ది హిరణ్య గర్భ, ద రెస్ప్లెండెంట్ వన్, ద వన్ హూ ఇస్ షైనింగ్ ఫోర్త్ ఫుల్ ఆఫ్ బ్లిస్ పీస్ అండ్ లవ్.
2: అనగా మార్పు చెందనటువంటి దానిపైన మన దృష్టిని ఇమిడ్చాలి.
3: ఫిక్స్ యువర్ విజన్ ఆన్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్.
2: ఇవన్నీ కూడా అనిత్యము, అశాశ్వతము, అసత్యములే.
3: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ చేంజింగ్, పాసింగ్ క్లౌడ్.
2: దీనిని పురస్కరించుకుని భగవద్గీత అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తంతా కూడాను ఏనాటికైనా మారునది.
3: ఇన్ దిస్ కాంటెక్స్ట్ భగవద్గీత హాస్ డిక్లేర్డ్ దట్ దిస్ వరల్డ్ చేంజెస్.
2: ఇది అనిత్యమైనటువంటిది.
3: దిస్ ఇస్ ఇంపర్మనెంట్.
2: నిత్య సత్యమైనటువంటిది.
3: ది పర్మనెంట్ అండ్ ది ట్రూ వన్
2: హృదయ భావమే.
3: ఇట్ ఇస్ ది ట్రూ హార్ట్ అండ్ ఇట్స్ ఫీలింగ్.
2: ఆ హృదయ భావంతో చేసినటువంటి ఆదర్శమే చిరంజీవిత్వాన్ని పొందుతుంది.
3: ఐడియల్స్ ఫార్మ్డ్ త్రూ ది కోర్ ఆఫ్ ది హార్ట్ విల్ బికమ్ ఇమ్మార్టల్.
2: అది అమరత్వము.
3: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ.
2: అమరత్వం అనగా ఏమిటి?
3: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ?
2: పాము పైన ఒక
3: ఆన్ ది స్నేక్ దెర్ ఇస్ ఎ కవర్, దెర్ ఇస్ ఎ లేయర్.
2: అది వదలిన తర్వాత ఈ పాము ఏ విధంగా ఉంటుంటాదో,
3: వెన్ ఇట్ షెడ్స్ ఇట్స్ కవర్ ది స్నేక్ షైన్స్ ఫోర్త్.
2: పాము పొరను విడిచినప్పుడు పొర వేరుగా పాము వేరుగా ఉంటుంది.
3: వెన్ ఇట్ షెడ్స్ ఇట్స్ షీత్, దెర్ విల్ బి షీత్ విల్ బి డిఫరెంట్ అండ్ ది స్నేక్ విల్ బి డిఫరెంట్.
2: కనుక దివ్యమైనటువంటి హిరణ్య తత్వాన్ని పొందినప్పుడు
3: when you get the real
2: మృణ్మయం వేరు, చిన్మయం వేరు అయిపోతుంది.
3: You get separated the one which is of this world and which is permanent consciousness.
2: ఇది కేవలము ఒక మర్త్యమైనటువంటి శరీరము.
3: This body is a impermanent one.
2: హిరణ్య తత్వము సత్యమైన స్వరూపము.
3: The principle of Hiranya is based upon
2: truth. దీనిని కప్పబడినటువంటిదే మాయా.
3: And it is this illusion which covers this.
2: పామును పొర కప్పినట్టుగా
3: జస్ట్ యాజ్ ది స్నేక్
2: మానవుని మాయ కప్పి ఉంటుండాలి.
3: ది మాయా, ది ఇల్యూజన్ ఇస్ కవరింగ్ మ్యాన్.
2: మాయ అనగా భ్రమనే.
3: ఇట్ ఈస్ ది డెల్యూజన్ విచ్ ఈస్ ది రియల్ ఇల్యూజన్.
2: భ్రమ అంటే ప్రత్యేకంగా లేదు.
3: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ బై వే ఆఫ్ ఎ డెల్యూజన్ ఇట్ సెల్ఫ్.
2: కేవలము తన యందు నుంచి ఆవిర్భవించినటువంటి భ్రాంతియే.
3: ఇట్ ఈస్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ deluded feeling which emerges from within
2: you. ee bhranti eppudu manaku aavirbhavistundi?
3: When does it emerge from within you?
2: Jnanam manalo lenappude ee bhrama manaku aavirbhavistundi.
3: Only when there is no wisdom in you, this kind of delusion overtakes you.
2: Oka taadunu chuchi paamu anukunnavu.
3: యూ సీ అ రోక్ అండ్ మిస్టేక్ ఇట్ ఫర్ అ స్నేక్.
2: తాడును చూచి పాము అనుకోవడానికి కారణం ఏమిటి?
3: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మిస్టేకింగ్?
2: లేకపోవటం చేతనే.
3: ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లైట్.
2: చీకటి ఆవరించడం చేతనే.
3: అన్ అకౌంట్ ఆఫ్ ఎన్వలపింగ్ ఆఫ్
2: చీకటి వెలుతురు రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపం చేతనే.
3: ఇన్ అకౌంట్ ఆఫ్ ది మర్జన్స్ ఆఫ్ బోత్ లైట్ అండ్ డార్క్.
2: తాడును చూచి పాము అనుకుంటున్నావు.
3: యూఆర్ మిస్టేకింగ్ ఎ రోక్ ఫర్ ఎ స్నేక్.
2: భ్రాంతి.
3: దిస్ ఈస్ డెల్యూజన్.
2: తరువాత నీవు ఒక టార్చ్ వేసి చూసావు.
3: దెన్ యూ హావ్ పుట్ టార్చ్ లైట్ ఆన్ దాట్.
2: ఇది పాము కాదు త్రాడు అని నిర్ణయం అయిపోయింది.
3: యూ డిసైడెడ్ దట్ ఇట్ ఇస్ నాట్ స్నేక్ ఓన్లీ ఎ రోక్.
2: అయితే నీవు టార్చ్ వేయక పూర్వము అది త్రాడే.
3: బిఫోర్ యూ పుట్ ది టార్చ్ ఆన్ ఇట్ ఇట్ వాస్
2: టార్చ్ వేసిన తర్వాత చూచినది త్రాడే.
3: ఈవెన్ ఆఫ్టర్ యూ పుట్ ది టార్చ్ లైట్ ఇట్ వాస్ రోప్ అలోన్.
2: టార్చ్ వేయక మునుపు పాము పోలేదు త్రాడు రాలేదు.
3: ప్రయర్ టు యు ఆర్ పుట్టింగ్ ది టార్చ్ లైట్ దేర్ వాజ్ నో స్నేక్ ఇట్ వాజ్ ఓన్లీ రోప్ విచ్.
2: దానికి పూర్వం అంతా కూడా త్రాడు రాలేదు పాము పోలేదు.
3: ఈవెన్ బిఫోర్ దాట్ ది స్నేక్ డిడ్ నాట్ గో అవే.
2: ఈ రెండు కూడా పోవటము రావటము నీ యొక్క భ్రాంతులే.
3: What has come and disappeared is only your delusion.
2: Okay, tattvame.
3: There is only one principle.
2: Adi vidhamgani ekam sat vipra bahuda vadanti unnadi okkate.
3: There is only one truth. The scholars described in different names.
2: Adi marpu chendanatvantidi.
3: That does not undergo change.
2: Kanukane vedamanta kudanu.
3: Therefore Vedas
2: Hiranyagarbhaya namaha.
3: హ్యావ్ చాంటెడ్ హిరణ్య గర్భ.
2: హృదయమునందు ఉదరమునందు కూడాను మార్పు చెందినటువంటి బంగారు వర్ణమైనటువంటి
3: ది వన్ విచ్ డస్ నాట్ చేంజ్ ఫుల్ ఆఫ్
2: నిత్య సత్యమైనటువంటి
3: పర్మనెంట్ అండ్ బేస్డ్ అపాన్ ట్రూత్
2: ఒక దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుండాలి.
3: వన్ డివినిటీ ఈజ్ షైనింగ్ బ్రైట్.
2: ప్రకాశం యొక్క ప్రతిబింబం చేతనే జగత్తులో కన్నులు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, నోరు మాట్లాడగలుగుతున్నది.
3: It is on account of the effulgence which is shining forth from the heart. The eyes are able to see, ears are able to hear.
2: అది లోపలనే ప్రకాశించకుండా ఉండినా కన్నులు చూడలేవు, నోరు మాట్లాడలేదు, చెవులు వినలేవు.
3: Without that effulgence coming forth, the eyes cannot see, ears cannot hear, tongue cannot speak.
0: So, Bhargav, we are running out of time today. In the next episode, maybe we'll deal more with what Swami has explained about this aspect of God being called as Hiranyagarbha. So we do request the listeners to see this beautiful discourse of Bhagwan and go through this and share your experience of listening to this aspect of Hiranyagarbha through Bhagwan to listener@ssmediacenter.org, or you can WhatsApp it to 9393258258. I think with these few words and with a prayer in our hearts that every thought, word and deed is his inspiration, let us close today's episode with the Kshama Prarthana Mantram. Om Yadakshara Parabhrashtam Matra Heenam Tu Yad Bhavet Tata Sarvam Kshamyatam Deva Narayana Namostute Visargabindu Matrani Parapadaksharani Cha Nyunani Cha Tiriktani Kshamasvasayishvara Aparadha Sahasrani Kriyante Harnishammaya దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర హరిః ఓం తత్ సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్, హ్యాపీ లిస్నింగ్. స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.
4: సాయిరామ్, యు వర్ లిస్నింగ్ టు వేద జిజ్ఞాస, ఎన్ ఎన్క్వైరీ ఇన్ టు ద వేదాస్. This is a program where members of the Prashanti Vedam group delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured as part of Thursday live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You can also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.

Subramanyam, Subramanyam, Subramanyam, Subramanyam.

భవ్య భావాలు కూడిన భారతీయ దివ్యతత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను ధౌ

0: భవ్య సంస్కృతి తత్వంబు తెలిసికొనగా భారతీయులే యత్నింప నేరరైరి ఇంతకంటెను దౌర్భాగ్యమేమి కలదు, ఇంతకంటెను దౌర్భాగ్యమేమి కలదు.
1: ఇండియన్ భారతీయ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ అండ్ ది హైయెస్ట్ మోస్ట్ ఎలివేటెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. వాట్ గ్రేట్ బ్యాడ్ లక్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ కెన్ హ్యాపన్ దాన్ భారతీయర్ దెమ్సెల్స్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దెర్ ఓన్ కల్చర్ విచ్ ఇస్ సో సీక్రెట్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: భారతీయులు స్వతంత్రమును పొందగలిగిరి కాని ఐక్యతను సాధించలేకపోతున్నారు.
1: భారతీయ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ అండ్ అచీవ్ యూనిటీ.
0: ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది.
1: ఇండిపెండెన్స్ విచ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై యూనిటీ ఈజ్ లైక్ ఎ వైర్ విచ్ డస్ నాట్ హ్యావ్ కరెంట్.
0: భారతీయుడి పవిత్రమైన సనాతన ధర్మము.
1: ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్ అపాన్ సేక్రెడ్ ఈక్వాలిటీ.
0: ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యంతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్నెస్ డివినిటీ అండ్ క్యారెక్టర్.
0: అవతారములకు ఇది ఆటపట్టు.
1: దిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ అవతారాస్.
0: ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతామతల్లు కూడా ఇది పుట్టినిల్లు.
1: భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద నాట్ మెర్లీ ఆఫ్ ది అవతార్స్ ఋషిస్ మునిస్ సీక్రెట్ పీపుల్ అండ్ గ్రేట్ చేస్ట్ విమెన్.
0: మబ్బులు కప్పిన సూర్యుడు కొంతకాలం కనిపించకపోవచ్చును, కానీ సూర్యుడు వేయడానికి వీలు కాదు. అది ఏ విధంగానే కొన్ని సాంప్రదాయములు, కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది. కానీ ఇది దీనికి ఏనాటికి నాశం లేదు.
1: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్. సో ఆల్సో భారతీయ కల్చర్ ఫర్ సమ్ టైమ్ ఇట్ హావ్ బీన్ కవర్డ్ బై డార్క్ క్లౌడ్స్ బట్ ఇట్ కెన్ నెవర్ బి
0: యుగమునందు కూడా ఇట్టి మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు.
1: ఈవెన్ టుడే యూ కెన్ కమ్ అక్రాస్ సచ్ గ్రేట్ సోల్స్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇట్టి మహాపురుషులు అవతరించినటువంటి యుగమే లేదు భారతదేశమునందు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దేర్ ఇస్ నో టైమ్ వెన్ సచ్ గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బోర్న్.
0: విదేశీయులు భారతీయ దేశం పైన సహస్ర నేత్రములతో కన్ను పెట్టి చూస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ వాచింగ్ భారత్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్ విత్ 1000 eyes.
0: కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్.
0: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నట్టు ప్రయత్నిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ దెమ్సెల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
0: ఐడెంటిటీ యొక్క వైచిత్ర్యం.
1: దిస్ ఈజ్ రాదర్ సర్ప్రైజింగ్.
0: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడం ఎవరి తరము కాదు.
1: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగభాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు.
1: భారతీయస్ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్.
0: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం.
1: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ, బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ spiritual wealth will have to be acquired, then only it becomes a full life and we can hold an example.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా నువ్వు విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే.
0: వీరి యొక్క భాషలను వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికతపైననే అభిరుచి కలుగుతూ ఉంటున్నది.
1: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
0: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టిని అభివృద్ధిపరిచి లక్ష్యమంతైపును దాని అందే అనిస్తూ ఉన్నారు.
1: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
0: గొప్ప దురదృష్టము.
1: దిస్ ఈజ్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
0: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
1: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్సెల్ఫ్, వై డు యు గో ఇన్ సర్చ్?
0: గోమిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
1: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ రైట్ వెరీ నియర్ యూ, వై షుడ్ యు గో ఇన్ ఫర్ సర్చ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్?
0: అడిగిన పాలిచ్చు కామధేనువయుండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: వెన్ యు ఆర్ హ్యావింగ్ కామధేను ఇట్సెల్ఫ్ విచ్ కెన్ గివ్ ది నెక్టర్ ఇన్ మిల్క్, వై షుడ్ యు పే ఫార్ అండ్ బై ద మిల్క్?
0: ఎన్న భారతే తన్న భారతాన్ని భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
1: దెర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వ శక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము, భారతదేశాన్ని ఆశాస్పదంగా చూసుకోవటము, భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు నువ్వు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము, ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
1: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture, which is full of spiritual wealth and all ideas, and start imitating the other cultures and other civilizations.
0: Nijamuga Bharatiyulu yokka maha bhagyam anaitundi inta antane cheppataku veelu kaadu.
1: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
0: దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
0: పాండిత్యం ఉండవచ్చును,
1: స్కాలర్షిప్ మే బి దేర్,
0: విద్యావంతుడు కావచ్చును,
1: దేర్ మే బి పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్,
0: శక్తివంతుడిగా ఉండవచ్చును,
1: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్,
0: కానీ ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
1: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్, ఇట్ కమ్స్ టు ఎ నాట్.
0: వేద శాస్త్రములు వివరించి బుధులు చే చెప్పించవచ్చు, తా చదవచ్చు.
1: One may read scriptures and make great scholars repeat those scriptures.
0: Yajnayadikta pambulu adhikaradhanu cheyinchavachu ta cheyavachu.
1: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
0: Illalonagala teerthamulakegi punyamu sadhinchavachu ta sadavachu.
1: You may go to various pilgrimages and may earn the merits of visiting
0: Ashtanga yoga vidyalanu aryulaku upadeshinchavachu ta cheyavachu.
1: You may also get అష్టాంగ విద్యా స్టార్ట్ అండ్ డిక్లర్ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
0: కానీ దేహేంద్రియములను కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వం పొందేటువంటిది ఎవరికి సాధ్యము కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్, టర్న్ ద మైండ్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
0: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రీషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
0: భారతదేశీయులందరూ కూడా ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్,
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్,
0: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
1: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మనది భారతీయులందరిది కూడా ఒక్క మానవ జాతి అని.
1: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
0: భగవంతుడు.
1: దట్ ఈస్ గాడ్.
0: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రకు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
1: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్, ఇట్ ఇస్ ఎ బిగ్
0: కేవలం ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
1: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
0: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
1: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాదు.
1: గాడ్ హూ ఇస్ ద ఫారం అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
0: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
1: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమన్మయుడుగా తాను జీవించాలి.
1: By making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
0: కేవలము ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం.
1: By undertaking various jobs, employment and business, we may earn money.
0: ఈ ధనం అనేది కూడాను అనిత్యమైనటువంటిది.
1: This money is transitory, temporary.
0: నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడాను మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమధనమును మనం సంపాదించుకోవాలి.
1: We have to approach God to earn spiritual wealth through love and earn it by pleasing him, by giving him love.
0: ప్రేమ ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: Love may be compared to a compass.
0: దిక్సూచక యంత్రం అయితే ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందే తన యొక్క ముళ్ళు చూపుతుంది.
1: It always shows north or direction wherever you keep and whichever side you turn.
0: Adhe vidhamgane parama bhaktudainatunti yokka manavuni yokka drishti emi chesina emi chusina emi cheppina emi talichina adi bhagavantuni vaipane panustundi.
1: Similarly, if a human being is a devotee, he should, whatever he does, whatever he thinks, whatever he looks to, it turns toward God.
0: Atti premanu matramu manamu తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ థైన్ వి షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ us.
0: ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అనేటువంటి కత్తి వంటిది.
1: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
0: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ స్వోర్డ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్. బట్ వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ థింక్స్, వాట్ ఎవర్ హీ లుక్స్ టు, ఇట్ టర్న్స్ టువర్డ్ గాడ్.
0: ప్రేమను మాత్రము మనము తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
1: వితౌట్ ఎనీ డిస్టింగ్

0: సేవ చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
0: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం లవ్.
0: ఆ ప్రేమను అర్థం చేసుకోవటం కూడా కొంత ఒక శక్తి కావాలి.
1: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
0: దానికి అర్హత ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
0: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఓన్లీ దెన్ హీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
0: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
1: ఈ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
0: దివ్యమైన ప్రేమ తత్వం వ్యర్థమైనటువంటిది కాదు.
1: ది సేక్రెడ్ లవ్ కెన్ నెవర్ బి నెవర్ గో అవే.
0: ఈ ప్రేమనే అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది, ఇది ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది.
1: ఇఫ్ ది సేమ్ లవ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ వుడ్ బి గోయింగ్ ఇన్ అ క్రూకెడ్ వే. ఇఫ్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ విల్ బి ప్రాపర్.
0: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక మానవునికి అత్యవసరము.
1: ఎవ్రీ పర్సన్ దేర్ ఫోర్ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము, అదే చాలా పొరపాటు.
1: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
0: Anveshana cheyavalasinatundi kaadu Atma.
1: Atma is not such which will have to be encountered.
0: Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka atma swaroopamai unnadi.
1: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
0: Anatma anetundi padartham marokati ledu jagatlo.
1: There is nothing like anatma which is not atma.
0: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundadi.
1: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
0: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
1: You have to correct your own vision. There is nothing else.
0: Drishti anaga kevalamu netramulato chuchetundi drishti kaadu.
1: When we say vision, it is not the vision of the physical eye.
0: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అట్టి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
1: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దేర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
0: కనుక ఈ కన్నుల చేత చూసేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
0: కేవలం ఈనాడు ప్రతి సాధనలో కూడా నువ్వు మానసికంగా చేస్తున్నాము.
1: All the spiritual exercises we are doing only with the help of the mind.
0: Samasta sadhana kodunu manase diniki oka adhipatiga untundadi.
1: Mind is the master of all the exercises undertaken by us.
0: Ee sadhanaku manasu adhipatiga undinanta varaku kodunu vidu gamyani e matram kodunu artham chesukoledu cheraledu.
1: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
0: Donga e natikainanu tanam taanu pattinchukuntada?
1: Can a thief make an effort to get caught by someone else?
0: Manasu oka donga vantidi.
1: Mind may be compared to a thief.
0: Aa dongana aashrayiste tirigi thanu dongaga maarchaliki veelavutunda?
1: If you take shelter with such a thief, can you reach the goal of life?
0: Saraga manasunu manam aashrayinchakoodadu.
1: We should not take shelter with under mind.
0: Mari ee vidhanga ee aatmanu darshinchali.
1: Then how can I get a vision of
0: manasunu maristhe unnadi aatmane?
1: If you forget the mind, then what remains is only atma.
0: కనుక మనోనిగ్రహం కాదు మనం చేయవలసినటువంటిది.
1: Therefore, it is not controlling of mind.
0: ఆత్మదృష్టిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
1: We have to develop a vision.
0: మనసు అదృశ్యమైపోతుంది.
1: A vision of atma, then mind disappears.
0: ఇట్టి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
1: For getting this good fortune, many people go to preceptors for teaching, ఉపదేశం.
0: ఉపదేశం అనగా ఏమిటి?
1: What do you mean by upadesha?
0: Om namah shivaya. Om namo narayanaya. Ilanti okka padamulu maatrame uchcharinchinanta maatrame upadesham avutunda?
1: By merely chanting om namah shivaya, om namo narayanaya, are we going to achieve anything?
0: Upadesham anaga swasthanamulaku samipinchatamune upadesham.
1: Real meaning of upadesha is going to the place of origin from where you have come.
0: Tana sthanamulaku samipanga chertatame upadesham.
1: Going closer and nearer to the place from where you have originated.
0: కేవలం నామముల చేత ఉచ్చరించినంత మాత్రం ఆ సమీపానికి మనం చేరలేము.
1: By merely repeating the name, you are not going to reach the goal.
0: ఇప్పుడు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అనేటువంటి నామములు ఉచ్చరిస్తున్నాము.
1: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
0: ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
1: All these names are created ones. They have been given. They are not naturally existing there itself.

0: కనుక మనము పెట్టిన పేరును మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి స్థిరమైనటువంటివి కాదు.
1: ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ సచ్ ఎ నేమ్
0: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
1: ద వన్ విచ్ హీ హస్ టేకెన్ హిస్ బర్త్ ఇట్ కెనాట్ బి పర్మనెంట్ ఐదర్.
0: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది అహం.
1: ద వన్ విచ్ హస్ టేకెన్ హిస్ బర్త్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఈస్ ఐ, దిస్ ఇస్ ఈగో.
0: కనుక మొట్టమొదట ఈ నేను అనేటువంటి సంకల్పాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు గుర్తించుకున్నవాడు అవుతాడు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఐ, దెన్ వీల్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
0: ప్రణవము కూడాను నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే పుట్టినది కానీ ప్రణవం మొదటి శబ్దం కాదు.
1: ఈవెన్ ప్రణవ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఓన్లీ ఆఫ్టర్ ఐ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్.
0: సంకల్పముల కంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు అతను అనేటువంటి సంకల్పాలు మిగిలినటువంటి సంకల్పాలంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ థాట్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్, దెన్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ యూ హీ దే ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దర్ బర్త్.
0: కనుక తనంతాను మొదలు నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ హూ ఎమ్ ఐ.
0: నేను బ్రహ్మ నేను బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు.
1: You may come to the conclusion that I am Brahma.
0: అయితే అక్కడ కూడాను నేను బ్రహ్మ, అక్కడ కూడాను ఒక నేను ఉన్నది కదా.
1: ఈవెన్ దేర్ వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఇస్ ఐ అండ్ బ్రహ్మ.
0: నేనెవరో తెలుసుకున్నప్పుడు బ్రహ్మ సహజంగా అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఐ దే దెన్ హూ యూ కెన్ అండర్స్టాండ్ హూ బ్రహ్మ.
0: ఈనాడు భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
1: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
0: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
1: Worldliness is only one limb of spirituality.
0: Adhijwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
1: All these things are like sparks from the fire of
0: ijwala ne daivamu.
1: This flame may be compared to God.
0: Adhijwala yokka kadamule ee jeevulu.
1: From this flame have emerged all these jeevis and as sparks of
0: agni ye gunamulu untunnamo aa jwalalu kuda ade gunamulu untunnadi kadamulaku.
1: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
0: కనుకనే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనము సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
1: We can understand the correct meaning of బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి on the basis of this.
0: తత్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
1: There is another great వాక్య తత్వం.
0: ఏది నీవుగా ఉన్నావు?
1: What are you being?
0: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ దెన్ ఓన్లీ యూ కెన్ సే
0: ఉన్న విత్తనం ఉన్నది.
1: దెర్ ఇస్ ఎ సీడ్.
0: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
1: దట్ హెస్ బికమ్ ఎ సాప్.
0: మొక్క వృక్షంగా మారింది.
1: దట్ హెస్ బికమ్ ఎ ట్రీ.
0: ఈ వృక్షంలో ఆకులు పూలు ఫలములు ఏర్పడినాయి.
1: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
0: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
1: All these leaves, flowers, fruits, branches and limbs of the tree declare that we are the same as the seed.
0: Aitee vrishamu, pushpamu, phalamu, kayalu, anni kudanu yerpadalante edi aadharamu, adhe oka beejamu.
1: What is the basis for these branches, these leaves, this tree and all the
0: beejamu beejamuga undinanta varaku vrishamuga maaradaniki veelu kaadu.
1: As long as seed remains a seed, it cannot be called a tree.
0: Bijamu tana roopanni tyagam chesinappude adi oka mokkaga bari vrukshanga maarutundadi.
1: Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree.
0: Kanuka sarva dukkhamulaku sana anathamulakudunu ee dehapranthiye moolakaranam.
1: For all this sorrow and all this suffering, it is the
0: ee dehapranthi anetundide oka bijam yokka brahma.
1: It is the body consciousness which
0: dani ende sarvamu untunnadi.
1: And in this may be compared to a seed.
0: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహప్రాంతిలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
1: సో లాంగ్ యాజ్ వీ డెల్యూడ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ ద బాడీ, వీ కెన్ నెవర్ రీచ్ ది గోల్ ఆఫ్ బ్లిస్.
0: దేహప్రాంతిని త్యాగం చేయాలి.
1: గివ్ అప్ ది బాడీ కాన్షియస్నెస్.
0: జీవరుక్షంగా అభివృద్ధి కావాలి.
1: డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ది ట్రీ.
0: జ్ఞాన ఫలంగా రూపొందాలి.
1: అండ్ దెన్ వీ నాట్ రీచ్
0: అప్పుడే ఆనందం అనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ బ్లిస్.
0: కనుక మనము న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకి అమృతత్వ మానసం అని కేవలం ధనం వల్ల కానీ లేక సంపద వల్ల కానీ ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కానీ కర్మల వల్ల కానీ ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
1: ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ డివినిటీ కెనాట్ బి అటైన్డ్ ఎయిదర్ బై మనీ, బై యాక్షన్, బై ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్.
0: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వాడు అజ్ఞానియే.
1: యాజ్ లాంగ్ యాజ్ ఎ పర్సన్ థింగ్స్ దట్ ఐఎమ్ ఎ స్కాలర్, ఐఎమ్ ఎ లెర్నెడ్ పర్సన్, ఐహవ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, హీఈస్ ఇగ్నోరెంట్.
0: తనకు తాను పెట్టుకున్న పేర్లే కాని మరొకటి కాదు.
1: వాట్ ఎవర్ హీ థింగ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది నేమ్ గివన్ టు హిమ్ బై హిమ్సెల్ఫ్.
0: తాను తానుగా ఉన్నాననే అర్థాన్ని గుర్తించినటువంటి వాడే మహాజ్ఞాని.
1: హీఈస్ ది వైజెస్ట్ పర్సన్ హూ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఈజ్.
0: అహంకారం ఉండినంత వరకు కూడా ఆత్మ సందర్శనం చేయలేడు.
1: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
0: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
1: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మస్.
0: కనుకని పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్ ఆఫ్ డివోషన్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి ఎన్ ఈజియర్ పాత్ దాన్ ది పాత్ ఆఫ్ డివోషన్ అండ్ లవ్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఎవ్రీ వన్.
0: ఈ ప్రేమలో ఉండినటువంటి మహాపటత్వమైన శక్తి అది.
1: దట్ ఈస్ ది గ్రేట్ స్ట్రెంగ్.
0: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
1: లవ్ కెన్ బ్రింగ్ అబౌట్
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: దేర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్
0: ఈనాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడా ఏకత్వం యొక్క అంశములే.
1: ఆల్ దిస్ డైవర్సిటీ విచ్ యూ సీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ యూనిటీ.
0: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
1: ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ద యూనిటీ విచ్ ఇస్ అండర్లైన్.
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దట్ రూట్ యూనిటీ దెన్ దిస్ నో ప్రాబ్లమ్ వాట్ ఫైవర్ విచ్ విల్ ఫేస్.
0: కనుక ఈనాడు భారతీయులు మున్ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
1: భారతీయ what they will have to achieve in the future is unity. That is the most
0: important. ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
1: Without unity we cannot achieve anything.
0: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైన కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
1: There are 78 crores of people, but there doesn't seem to be mutuality and love between one another.
0: ఏ వ్యక్తి చూసినప్పటికీ నీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
1: Whomsoever you see is full of selfishness and self-interest. Is it the basis for all ananda?
0: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గభేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
1: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
0: ఎవరి ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి.
1: Everyone belongs to the religion of humanity. There is nothing like different religions.
0: నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివి కదా.
1: We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am a Vaishya based upon the physical body and attachment.
0: నేను ఎవరును, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం కూడా దేహభ్రాంతే కదా.
1: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body and the
0: approach. ఇక్కడ ఉంటున్నారు.
1: There are women and men here.
0: మీరు నేను పురుషుడును అని నీవు ఉచ్చరిస్తున్నావు.
1: యూ సే దట్ ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఈ పురుషుడు అంటే ఇంటి లోపల ఉండేటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
1: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
0: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్సెల్ఫ్స్.
0: దేహాలతో అంటగట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద ఫిజికల్ బాడీ వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్ సో.
0: ఉండేటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడా అతన్ని అరికట్టుతున్నవి.
1: Only a person who is swayed by the physical bodies and
0: Bhagavantuni varaprasadamainatunte panchabhutamulaku ekulam untundadi.
1: What caste do you ascribe to the five elements given by God?
0: Neetu ekulamu, nippu ekulamu.
1: What caste do you call for water? Air.
0: Gaali ekulamu, gagana ekulamu.
1: And similarly to the fire and to other elements.
0: Ivi andariki samaname kada.
1: They are all common for everyone.
0: Ilanti ekatvanni manam enduku bhavinchadu kodadu abhirudhi gavinchukokodadu.
1: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
0: Kanaku mana jeevitamantai kodunu dehabhrantilone deha aashanatone manam ankitam gavistunnamu.
1: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
0: Devamulu ennaina pettukochu kaani సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు అనే సత్యభావాన్ని గుర్తించాలి.
1: on the basis of the physical body there may be differences. But we should never forget the fact that we are all brothers, we belong to one nation.
0: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
1: If we should really develop this sense of unity among us, we should undertake
0: service. వచ్చింది కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
1: I got a body. Why have I got it?
0: దీన్ని చక్కగా విచారించాలి.
1: We should inquire clearly and properly.
0: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
1: Life may be, body may be compared to a leaf.
0: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
1: A leaf is used to serve delicious food on that and partake that. And after finishing out the food, we throw away that leaf.
0: అదే విధంగానే ఈ దేహమనేటువంటి విస్తరయందు సద్గుణములు సదాచారములు సత్వర్తనలు అనేటువంటి యొక్క ఫల పదహారాలంతా పెట్టుకుని దానిని మనం అనుభవించి ఆనందించి పది మందికి అందించి తదుపరి ఈ దేహమనే విషయంలో నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభించాలి.
1: సిమిలర్లీ వీ షుడ్ ఫిల్ దిస్ ఫిజికల్ బాడీ విత్ గ్రేట్ క్వాలిటీస్ గుడ్ వర్చ్యూస్ యూజ్ ద లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ వర్స్ త్రో అవే దిస్ బాడీ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ యూజ్లెస్
0: అయితే విస్తర కలగలి కదా అని అసభ్యమైన పదార్థములంతా అందులో ఉంచుకుని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా?
1: ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీవ్ ఫర్ విచ్ ఫుడ్ ఈస్ సర్వ్డ్ జస్ట్ బికాస్ లీవ్ కెన్ టేక్ ఎనీ ఫుడ్ కెన్ యూ టేక్ సమ్ ఫిల్తీ
0: మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము.
1: వీ టేక్ ఓన్లీ డెలీషియస్ ఫుడ్
0: రుచికరమైన పదార్థములే మనం ఆశిస్తాము.
1: వీ టేక్ ఓన్లీ టేస్టీ ఫుడ్
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము.
1: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్
0: కనుక మనం ఈ దేశం అనేటువంటి విస్తరయందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
1: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ
0: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
1: సేక్రెడ్ క్వాలిటీస్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఇష్టం వచ్చిన పనులు మనం చేయరాదు.
1: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ హ్యాండ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
0: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
1: జస్ట్ బికాస్ వీఆర్ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్ థింగ్స్.
0: కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
1: జస్ట్ బికాస్ వీ హావ్ ఐస్ వీ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్స్.
0: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
0: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
1: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
0: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రముగా గావించుకోవాలి.
1: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్ సేక్రెడ్ డీడ్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
0: భారతీయుల యొక్క సంస్కృతి మూఢ నమ్మకంతో కూడినటువంటిది కాదు.
1: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్.
0: ఇది అనేక విధములుగా అయినటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు.
1: భారతీయ కల్చర్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
0: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
1: భారతీయ కల్చర్ మే బి కంపేర్డ్ టు బటర్ విచ్ హాజ్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
0: భారతదేశము మట్టి ముద్ద కానీ మాంసపు ముద్ద కానీ కాదు. ఇది
1: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
0: ఇది అమృతం ముద్ద.
1: వీ మస్ట్ ట్రీట్ దిస్
0: ఆనందపు ముద్ద.
1: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: శాస్త్రమైనటువంటి యొక్క వెన్న ముద్ద.
1: దిస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లంప్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్.
0: విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము దానిని విశ్వసించటము అనుసరించటము ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్
0: కన్క్లూషన్. ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చు.
1: God has manifested himself in all these forms. He can
0: undertake adi chestada atta untada itta untada ani vicharinchi nirnayinchetundi shakti evariki adhikaram ledu.
1: You do not have, no one has the authority to judge. Can God do this? Can God work through such and such a person and do this particular thing?
0: Bhagavantudu emaina cheyinchu.
1: God can do anything.
0: కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు.
1: He may make you weep and cry. He may save you from the tears.
0: Yogi bhogika jeyu, bhogi yogika jeyu.
1: He can transform a yogi into an indulgent person.
0: Pichinu vattinchu, pichi pogottunu.
1: He can save you from madness and he can confirm
0: that. Vattinchu, rakshinchu, atamunchu.
1: He can create, he can protect, he can destroy.
0: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సత్యించాలనేటువంటిది దైవానికి తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్, త్రూ హూమ్.
0: ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
0: హిరణ్యకశిపుడు ఉన్నాడు,
1: దేర్ ఇస్ హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాదు ఉన్నాడు,
1: దేర్ ఇస్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదును రక్షించాడు, హిరణ్యకశిపుని శిక్షించాడు.
1: హిరణ్యకశిపు వాజ్ పనిష్డ్, ప్రహ్లాద వాజ్ సేవ్డ్.
0: అతని ప్రారంభము, అతని యొక్క సంచితము, అతని యొక్క ఆగామిని పురస్కరించుకుని ఆ కాలమునకు, ఆ శాపమునకు, ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాలా నటించి చేస్తాడు.
1: గాడ్ అండర్టేక్స్ టు డూ థింగ్స్ బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ యాక్షన్స్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ అండ్ వేరియస్
0: విశ్వస్వరూపం.
1: వరల్డ్ ఈస్ ది వెరీ ఫారం ఆఫ్ విష్ణు.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
1: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్, హీ విల్ హావ్ టు
0: భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
1: గాడ్ హాస్ నథింగ్ లైక్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే.
1: గాడ్ హూ డజంట్
0: హావ్ పవిత్రమే.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డన్ బై గాడ్ ఇట్ ఈస్ సేక్రెడ్.
0: అది ధర్మమే.
1: ఇట్ ఈస్ రైట్,
0: సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ ఎ థింగ్.
0: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞానాలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి తడపటికి నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
1: ఈవెన్ ది గ్రేట్ మహర్షిస్ హూ హావ్ మాస్టర్డ్ వేదాస్ అండ్ ది అదర్ స్క్రిప్చర్స్ హావ్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్.
0: ఇది అని చెప్పంగా కలరు కానీ సత్యమిది అని చెప్పంగా ఎవరి తరము.
1: It is possible for anyone to say that this is not God. But who can say that such and such a thing is God alone?
0: Jagatikantayikunnu patradhari sutradhari thane.
1: The director and the actor and the wire puller, everything is God.
0: Nee roopamlo kudunu atanaku patradhariga natan chestunnadu.
1: Even in your form, he has been playing the role of a
0: anedi thane, anipinchukunedi thane.
1: He is the one who comments and who is commenting upon.
0: He criticizes and
1: he is criticized. He criticizes
0: and he is criticized. ఏడిపించేది తానే.
1: He cries and he makes the others cry.
0: ఇలాంటి భగవంతునికి ఏది నిర్ణయం అని నిర్ణయించడానికి వీలవుతుంది?
1: When God is like that, how can you decide what
0: I say? ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము, ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుంది.
1: బట్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
0: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
1: It is not possible to have that power of attraction for everyone.
0: Samudramunake vishalamaina anantamaina agadhamainatunte lotu ettu poduvu untuntadi.
1: It is only the vast ocean which has got immeasurable
0: depth and volume. Danundi oka tumbler water ku neetikanta dani oka vishalata untada?
1: How can a tumbler which carries water from ocean have the same volume
0: undavachunu kani ee neetilo ee aneeru samudram kaaneradu?
1: The water may have the taste of the water of the sea,
0: అదే రీతిగా జీవులుగా ఉండేటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము, వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని, సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
1: సిమిలర్లీ ఇండివిజువల్ జీవీస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కార.
0: లక్ష్మి, సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్షణుడు, లక్ష్మి, సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ, సీత అండ్ అదర్స్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దే వర్ డౌటింగ్ సంథింగ్.
0: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని, వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని, త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
1: In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt.
0: Inni lakshanamandi, inni velamandi, inni vidhamainatundi janamulanta kudanu aakarshinchadaniki itanlo edo okati undali kani adi lekapothe inni velamandi raavadaniki avakasam ledu kada.
1: there must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how
0: ee naadu inni vela mandi ikkada cheraru evarikaina oka invitation andinchama
1: today
0: ammani jaabule emaina raasama leka ee paper lo emaina prakatana chesama
1: today so many thousands have gathered here. Is there any invitation sent? Is there any declaration in the newspaper?
0: Aa prema yokka aakarshane deeniki moola kaaranam.
1: The basis for people coming here is the power of attraction, love.
0: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు

0: Kolna. Have I come to you without having understood that you are a Chintamani and you can confer all the
1: Karuna Sagaram and Chintamani in the Lekapote, in the Mandalini Akashin statement you cut, you untunda, Karuk A Chintamani in the Lekapote, in the Teradaric Vilautunda Rama, Anad.
0: He declared, Rama, would thousands of people gather if only you did not have the gem of Chintamani with you?
1: Prema Chintamani ikkada undatam chetani inta mandi ikkada cheradaniki veelayindi.
0: Because of the existence of such Prema Chintamani in Swami, so many people have been able to come here.
1: Kani evaraina sare inta mandi velada mandini aakarshinchetundi chetti chupinchavalandi.
0: Many people may talk many things, but is there anyone who has got the power to
1: transform? Lo teeskuni chakra gimpina unnadaniki veelundadu parigetti pothuntaru.
0: Even if people are carried in trucks and put them, they would run away from there.
1: Oddu ni chettu kuda stalam ledani cheppina kuda chetta kindaina untamantaru gaani veniki povadaniki em matram angikarinchadu.
0: But on the other hand, here when we say that there is no place, not even place in shed,
1: idi ee nijamainatundi hrudayaniki hrudayamiki sambandhinchina prema.
0: This is the love from heart to heart. This is the basis.
1: Nirbandhanga evvarini kuda ikkada raavadaniki veelundadu.
0: No one is compelled to come here.
1: ఆ ప్రేమ పాసమే వీరినందరినీ ఇక్కడ ఇక్కడ కట్టి వేస్తుంది.
0: ఇట్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ డ్రాగింగ్
1: పీపుల్ హియర్. మనకు దైవ శక్తి,
0: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ డివినిటీ.
1: అందరు కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని మీరు భావించవచ్చును.
0: You may be thinking that these powers are exhibited, these powers are shown.
1: ఈ శక్తిలో ఇవి ప్రదర్శనలు కానీ నాది నాకు నిదర్శనం.
0: In your understanding, this may be a demonstration.
1: ఇది నాకు సహజము.
0: This is natural
1: for me.
0: For your own wrong vision,
1: నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను.
0: I am following my own principle.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క ప్రేమ సహజం.
0: And what is natural to me is love.
1: అందరికి సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: It is not possible for anyone.
1: ఎన్ని శాస్త్రములైనా, ఎన్ని వేదములైనా, ఎన్ని ఉపశృతులైనా, ఎంత బ్రహ్మసూత్రములైనా కూడా మీరు సాధించి శోధించి అందుకోండి చూస్తాం, ఏనాటికి ఇది సాధ్యం కాదు.
0: Whatever scriptures, Brahma Sutras, Vedas, Upanishads you study, can you get this
1: kind of power? Only those people who have got love in their
0: heart and who conduct themselves on the basis of love can understand it. For love, you need not spend
1: even a price. ప్రేమకు నయా పైస ఖర్చు లేదు.
0: For love, you need not spend even a price.
1: మీ సహజంగానే ఆ ప్రేమ ఉంటున్నది.
0: You in your own heart there is love.
1: ఆ సహజ ప్రేమను మీరు అనుభవించడానికి ప్రయత్నం చేస్తే అదే మీకు లభ్యమవుతుంది.
0: If you can experience that love in the natural way which is inherent in you, you can understand.
1: రామదాస్ చెప్పాడు.
0: Ramadasa has declared.
1: Ramanamamanu mithayi idigo randi bhaktulara.
0: O devotees, come here. Here is a cake of Ramana.
1: Veda saramanu godhuma pindilo veda vakyamanu

0: Ramanama, the name of Rama, is the very essence of Vedas. And it is both the sugar and the flour.
1: Raka raka maina di Rama mitai sakala roga nivarana voi.
0: This name of Rama can destroy all the types of diseases and all types of
1: sins. Vakakasainanu kachuledoyi anandamugamiru andukondoyi Ramana mamanu mitai idigo kandi bhaktulara.
0: You need not spend even a pie to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: Deeniki ye matramu naya paisa kachuledu.
0: There is no expenditure of even a 5
1: aithe meeku vachi poye charges matram kharchu
2: kharchu kuda nu oka pavitramainti oka kharche. Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
3: Kaluka ee puttapatti yatra anekunte kharchu kuda nu adoka kharchu kaadu adoka praaptiye.
2: Whatever expenditure you incur in the pilgrimage
3: aithe aa kharchu leka ee praapti meeku labhyam kaadu.
2: Without that expenditure, you cannot get this property.
3: Oka tap gaina mana velli oka handkerchief manu konukovalante vaani mukhana pai 5 rupayalu kotteste vaadu mana mukhana oka kerchief kottestadu.
2: Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief.
3: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
2: Without giving, how can you get anything at all?
3: Adhe reetiga meeku ye kinchittaina kuda meeku tyagam chesi ikkada vachinappude ee vidhamainatundi yokka bhavam anetundi meeku labhyam avutundi.
2: Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of
3: bliss. Kanaka bhagavat prema anetundi itti puchukuneetundi prema.
2: God's love is such that it gives and receives.
3: Bhagavantudu emi chesina ఏమి చెప్పినా ఏమి తలిచినా అంతకును ప్రజల నిమిత్తమే కాని తన నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ డస్
3: స్వార్థము అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ.
3: దేర్ ఇస్ నో థింగ్ నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటి.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్ దేర్ ఇస్ నో
3: డిస్టింక్షన్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
3: Samudramulo kavalsinta neeru untundali.
2: There is so much of unlimited water in the
3: world. Enta patra teesukotaro anta patrike aa neeru labhyam avutundi.
2: But what water you can get depend upon the size of the vessel.
3: Ane vidhamga vaari karmanusaranga vaari praaptanusaranga ee yokka adrishtam anetundi labhyam avutundi.
2: This good fortune is based upon the action.
3: Kanuka ee naadu manam sankalpalanu abhirudhi parchukovali.
2: Therefore, you develop good thoughts.
3: Sankalpam valane karma.
2: Only on the basis of thought there is action.
3: Karma valane sadhana.
2: Action leads to sadhana.
3: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
3: Seelamu valane prapti.
2: Character leads to
3: adi adrishtamu.
2: And that is
3: mana adrishtamulanta kudanu sankalpam paina aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpa.
3: Yes, sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
3: Kanuka mana karmalu manamu daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
2: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
3: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ వీ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్ కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
3: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రము భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ you'll be deceiving
3: God. దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: It is not possible to win God by wealth.
3: గుణగణమును మనం పెంచుకోవాలి.
2: You have to develop good qualities.
3: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
2: Develop faith and
3: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
2: We have to achieve in life.
3: అనేక అనుకుంటారు నేను సర్వము శరణాగతమైనను నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
2: Many people think that I have surrendered everything to Swami and why am I suffering so much.
3: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్.
3: నేను శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడ వచ్చింది?
2: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్
3: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాజ్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్
3: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమని.
2: ఎ పర్సన్ హూ హాజ్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
3: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకొని దానిని పవిత్రం గావించుకొని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
2: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ, ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ.
1: ವೆದರ್ ಯು ರೀಡ್ ಸ್ಕ್ರಿಪ್ಚರ್, ಯು ಡೂ ವರ್ಷಿಪ್, ಯು ಗೋ ಟು ಫಾರೆಸ್ಟ್, ಯು ಡೂ ತಪಸ್, ಈಸ್ ಇಟ್ ಪಾಸಿಬಲ್ ಟು ಟ್ರಾನ್ಸೆಂಡ್ ಅಂಡ್ ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ಸ್ ಆಫ್ ಆಕ್ಷನ್?
0: ಈ ಕರ್ಮ ದಾಟ ವಶಂ,
1: ಬಟ್ ಇಟ್ ಈಸ್ ಪಾಸಿಬಲ್ ಟು ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ ದೇರ್ ಅಂಡ್ ಟ್ರಾನ್ಸೆಂಡ್.
0: ದೈವಾನುಗ್ರಹಾನ್ನಿ ಸಾಧಿಸ್ತೇ ಕೊಂಡಲಂತ ಪಿಂಡಿಗಾ ಮಾರಿಪೋತಾಯಿ.
1: ಬಟ್ ಯು ಕ್ಯಾನ್ ಅರ್ನ್ ದ ಗ್ರೇಸ್ ಆಫ್ ಗಾಡ್, ಯು ಕ್ಯಾನ್ ಡಿಸ್ಟ್ರಾಯ್ ದ ಮೌಂಟನ್ಸ್ ಆಫ್ ಸಿನ್.
0: అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఇవి ఉంటుంది.
1: సచ్ గ్రేస్ కెన్ బి కన్ఫర్డ్ ఓన్లీ బై డివినిటీ, బై గాడ్.
0: అణు మాత్రమైన అగ్ని పర్వతంలోంచి పత్తిని కూడా ఒక క్షణంలో భస్మం చేస్తుంది.
1: జస్ట్ యాజ్ అ స్పార్క్ కెన్ డిస్ట్రాయ్ మౌంటైన్స్ ఆఫ్ కాటన్,
0: అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: బట్ హౌ కెన్ యూ గెట్ ద స్పార్క్?
0: అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
1: ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ గెట్ ఇట్.
0: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: Develop such love.
0: ప్రేమతోనే సేవలు చేయాలి.
1: సర్వ్ విత్ లవ్.
0: ఏ సేవలు చేస్తున్నప్పటికీ నీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
1: వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ డన్, డూ ఇట్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్.
0: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
1: వితౌట్ ది మైండ్ బీన్ టైడ్ టు నేమ్, ఇట్ రన్స్ హిదర్ అండ్ దిదర్.
0: ఇది చంచలత్వంలో పుట్టినిల్లు పెట్టిన పేరు ఈ మనసుకు.
1: మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనము ఇతర చింతనకు చోటు ఇవ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడీ ఆత్మ.
0: జన్మదినోత్సవమునందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
1: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హావ్ టు జస్ట్ ప్రాక్టీస్, రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
0: పరులను విమర్శించడం మానుకోండి.
1: Stop criticizing others.
0: పరదూషణమైనటువంటిది మహాపాపమైనటువంటిది.
1: Criticism of others is a very great sin.
0: పరులను దూషించడమే మహాపాపం అనగా పరమాత్మను దూషించడం మరింత పాపము.
1: If criticizing others itself is a sin, criticizing God, what a great sin.
0: ఇతరుని కాని ఇతరుని యొక్క దోషమును కాని మనం ఏమాత్రం కూడా విచారించరాదు.
1: Don't find fault with others. Don't
0: treat others. అందరినీ ప్రేమతో మనం స్వాగతం చేయాలి.
1: Welcome everyone with love.
0: కర్మలలో మనం ప్రవేశించాలి.
1: Enter into action.
0: అనగా విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
1: గో టు విలేజెస్, అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
0: నేను చెప్పాను పురమే,
1: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్,
0: గ్రామ సేవ అన్న రామ సేవయ సుమా.
1: సర్వింగ్ ది విలేజెస్ ఈ
0: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
1: అండ్ ది రూల్ ఆఫ్ రామా మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
0: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
1: ఆఫర్ సర్వీస్, యాక్సెప్ట్ లవ్ ఫ్రమ్ మీ.
0: ఈ సేవను ఎందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
1: యూ హావ్ టు టేక్ ఎ వౌ ఆఫ్ సర్వీస్.
0: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
1: సర్వీస్ సొసైటీ మస్ట్ బి కన్సిడర్డ్ ఎ సర్వీస్ ఆఫ్ గాడ్.
0: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి ఎందు ఉంచుకోవాలి.
1: వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్,
0: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండేటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
0: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
1: లెట్ గవర్నమెంట్ డూ వాట్ ఇట్ వాంట్స్.
0: ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి, గాని ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
1: The activity undertaken by us is for our own sake.
0: మనకు ఎంత శక్తి అంత శక్తి చాలు.
1: Let us do according to our capacity.
0: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
1: We need not do beyond our own capacity.
0: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
1: It is enough to have a spoonful of cow's sacred water, milk or
0: that. సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
1: నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్, గోయింగ్ టు ద విలేజెస్ అండ్ అండర్టేకింగ్ ది సర్వీస్ యాక్టివిటీ అండ్ నాట్ క్రిటిసైజింగ్ అదర్.
0: పిల్లలు ఎందుకు కానీ, పెద్దలు ఎందుకు కానీ, ఎవరి ఎందైనా కూడా సరే, ఇతరులు ఎవరైనా నీ పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడిని, అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
1: బీ హీ ఎన్ ఎల్డర్లీ పర్సన్ అన్ యంగ్స్టర్, వెన్ హీ ఇండల్జెస్ ఇన్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్, గివ్ హిమ్ టు బ్లో.
0: పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
1: టెల్ హిమ్ దట్ ఓ మ్యాడ్ క్యాప్, ఐ హావ్ నాట్ బీటన్ యూ, ఐ హావ్ అండర్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు. వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణను అభివృద్ధి గావించుకుంటూ
1: పోతుంటారు.
0: మానవుడు
1: You are a man.
0: Sunvanta visse amrita putrahani amrita putruduga neevu puttavu.
1: You are the child of immortality.
0: You are
1: not an animal.
0: Neevu rakshasi kaadu.
1: You are not a demon.
0: Danavudu kaadu.
1: You are not a
0: manavudu.
1: You are man.
0: Manavudai putti manavulu tiraskarinchadamu manavulu dooshinchadamu idi maha patakamu. Ee manavatvaniki sarainatuvanti yokka sahajam kaina gunam kaadu ani vaaniki buddhi cheppali.
1: You tell him properly to remember that you are man. And you have to respect man. It is not your name.
0: నీవు ఇతరులు ఎంత దూషించినావో అంతకు పదింతలు నీవు దూషింపబడతావు ముందు. అది జాగ్రత్తలో పెట్టుకోవాలి.
1: The reason for this is you will be suffering tenfold by such criticism of others. If you criticize anyone,
0: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది. అది కూడా నువ్వు జాగ్రత్త.
1: If you desire bad for anyone, tenfold you will be suffering in future.
0: కనుక ఎవరిని మనము విమర్శించరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: ఎవరిని మనం దూషించరాదు.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
1: ఇఫ్ యు డెవలప్ లవ్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రెడ్.
0: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
1: రిమెంబర్ గాడ్, ఎంటర్ ఇన్ టు సొసైటీ, చాంట్ హిస్ నేమ్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
0: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
1: ఈచ్ వన్ ఇస్ గాడ్.
0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఇన్
0: వన్. నీవు దేవుడుగానే ఉంటున్నావు.
1: యువర్ గాడ్ ఫర్ యువర్.
0: నీ వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవులను భ్రమిస్తున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ,
0: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ దిస్ డెల్యూజన్ యూ కెనాట్ సీ బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేయడానికి, బ్రహ్మను జీగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
1: It is the deluded mind which is coming in the way
0: Brahmana
1: of vision of Brahma.
0: Brahma samipude avutadu.
1: Free yourself from the delusion. You get a vision of Brahma.
0: Kanuka bhajanalato bhagavantuni yokka namasmaranam chestu kaalanni sarthakam gavinchukondi. Kshanamaina kuda manavu anavasaramaina vishayallo praveshincharadu.
1: Don't waste even a moment thinking of useless things.
0: రామచింతన చేసినటువంటి కోతి ఎంత హనుమంతుడిగా మారిపోయాడు.
1: ఎన్ ఆర్డినరీ మంకీ బై చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ బికేమ్ హనుమాన్.
0: ఆ చంచలత్వం కలిగినటువంటి కోతి ఎంత శాంత స్వరూపుడైనాడు.
1: సచ్ ఏ అన్స్టడీ వేవరింగ్ మంకీ.
0: అందుకోసం సీతను కూడా, సీత కూడాను హనుమంతుడిని వర్ణించింది, శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అని.
1: దట్ ఈస్ వై సీత ఆల్సో డిస్క్రైబ్డ్ హనుమాన్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ వర్చ్యూస్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: కనుక అలాంటి శాంత స్వభావం
1: డెవలప్
0: అటువంటి గుణమును
1: అండ్
0: అటువంటి బలమును
1: సచ్ స్ట్రెంగ్త్
0: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్ సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో.

0: సహకి రామనా
1: సహకి రామనా సహకి రామనా
0: భక్త జనర జీవన జన

0: bereft of a sense of charity, righteous conduct, compassion and truth. Without having these qualities in one's heart, man who is swayed by the evil desires and evil qualities, he would not be happy either in this world or in the world beyond.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Dig ane dhatu nundiye dharani ane padamu avirbhavinchindi.
0: The word dharani has taken its origin from the root word dhar.
1: Dharani anaga idi dharmamunu samasta lokamunu ekaritiga kattipettinatundi.
0: Dharani refers to a state in which the righteous conduct is intertwined with the entire life on earth.
1: Samasta jagattunu ekaritiga nilabettinatundi.
0: It is this righteous conduct which can be the basis for the entire human life.
1: Dharmo visvasya jagataha pratishtha. Dharmeva pratishtha. Anaga idi dharmamu, idi dharmamu ani swayamuga sajinchunatundi.
0: The meaning of this loka is that it is the righteous conduct which helps itself and which holds itself.
1: Dharme sarvam pratishtitam. Anaga idi dharmamu ani swayanga cheppunatvanti adhikaram kaladi.
0: That has the power and authority to declare that it is the righteous conduct which helps itself.
1: Ee dharmamu ప్రత్యక్ష ప్రమాణముల చేత కాని అనుమాన ప్రమాణముల చేత కాని.
0: దిస్ ధర్మ కెనాట్ బి ప్రూవ్డ్ బై ఎయిదర్ ప్రత్యక్ష ప్రమాణ ద డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ అనుమాన ప్రమాణ ఆర్ ద ఎవిడెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్
1: హేతువాదములకు కూడా తెలియనటువంటిది.
0: దిస్ కెనాట్ బి అండర్స్టూడ్ ఈవెన్ బై ఎనీ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్.
1: ఇది శబ్ద ప్రమాణమైన ఒక్క వేదమును మాత్రమే ఇది తెలుపుటకు అధికారం కలది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వేద విచ్ హాస్ ది అథారిటీ టు డిక్లార్ ఇట్స్ ట్రూ నేచర్.
1: వేదమనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై వేద?
1: వేదైతీతి వేద అనగా ప్రతి విషయము కూడాను విపులముగా తెలియజేయనట్టుంటుంది.
0: వేద ఈజ్ వన్ విచ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ.
1: ధనుర్వేదము, ఆయుర్వేదము, నాట్యవేదము, సామవేదము అని అనేక విధములుగా ఈ వేదములకు ముందు కొన్ని పదములు ఉచ్చరిస్తూ ఇది ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ ప్రిఫిక్సెస్ టు వేద సచ్ యాజ్ ధనుర్వేద, ఆయుర్వేద, నాట్యవేద అండ్ సామవేద అండ్ సో ఆన్.
1: అయితే వేదమునకు పూర్వం నుండినటువంటి యొక్క పదము యొక్క శాస్త్రమును ప్రబోధించినటువంటిదే ఈ వేదమని స్పష్టమవుతున్నది.
0: ఇట్ మీన్స్ దట్ ది ప్రిఫిక్స్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈజ్ డెల్ట్ ఇన్ దట్ వేద.
1: నాట్య వేదము, వేదమునకు పూర్వపదము నాట్యము అనగా నాట్య శాస్త్రమును తెలుపునటువంటిదే ఈ నాట్య వేదము అని.
0: నాట్య వేద హ్యాస్ ది ప్రిఫిక్స్ నాట్య which stands for dance. That means this Veda describes about the art of dance.
1: Ayurvedamu, ayu aneetvanti padamu vedamulaku puram undinatvanti padam ganaka ee ayurvedamunu gurinchi cheppinatvanti shastramune ee ayurvedamani cheptu vachindi.
0: Ayurveda contains ayu as the prefix to Veda. That means this
1: vedamu anaga teliyajeyinatvantidi ani artham.
0: Vedamu refers to that which explains.
1: దేనిని తెలియజేయును? వేదమునకు పూర్వ పదం ఏది ఉన్నదో దాని యొక్క శాస్త్రం తెలియజేయును.
0: వాట్ డస్ దిస్ వేద ఎక్స్ప్లెయిన్? వాట్ ఎవర్ ది ప్రిఫిక్స్ స్టాండ్స్ ఫార్ దట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై దట్ పర్టికులర్ వేద.
1: అయితే ధర్మ మోక్షములకు మోక్షములు రెండు కూడాను అతీంద్రియములు, బుద్ధికి గోచరమయ్యేటువంటివి కావు.
0: బట్ ధర్మ అండ్ మోక్ష ట్రాన్సెండ్ ది పవర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్. దే ఆర్ నాట్ యాక్సెసబుల్ టు ఇంటెలిజెన్స్.
1: కనుక అతీంద్రియ రూపముతో ధరించినటువంటి యొక్క ఈ ధర్మ మోక్షముల యొక్క తత్వాన్ని ఏ విధంగా వేదం తెలియజేస్తుంది?
0: దట్ బీయింగ్ సో, హౌ వుడ్ వేద ఎక్స్ప్లెయిన్ ధర్మ అండ్ మోక్ష?
1: కాని ఈ ధర్మ మోక్షములకు సాధన రూపములైనటువంటి యొక్క యజ్ఞయాగాది కతువులను తెలియజేస్తుంది.
0: వేద ఎక్స్ప్లెయిన్స్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ లైక్ సాక్రిఫైసెస్ విచ్ హెల్ప్ ది అటైన్మెంట్
1: డైరెక్ట్. ధర్మము మోక్షము అనేటువంటి దానిని తెలియజేసేటువంటి అధికారము వేదమును కూడాను లేదు.
0: వేద ఆల్సో డస్ నాట్ హ్యావ్ ది అథారిటీ టు ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్లీ ధర్మ అండ్ మోక్ష.
1: కనుకనే న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వమానసు అని. అనగా ధనము చేత కాని, సంపద చేత కాని, ఇంకే విధమైనటువంటి పుణ్య కర్మల చేత కాని ఈ అమృతత్వం అనేటువంటి మోక్షము ప్రాప్తించదని వేదమే నుడివింది.
0: వేద హ్యాస్ డిక్లర్డ్ దట్ బై ఎయిదర్ వెల్త్, ప్రాస్పరిటీ అండ్ ఎనీ టైప్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ యూ కుడ్ అటైన్ ది మోక్ష, ది లిబరేషన్.
1: అయితే ఈ ధర్మ మోక్షములు అనేటువంటి దానిని క్రియారూపములో అనగా సత్కర్మల చేత ఆచరింపబడి తద్వారా ఈ యొక్క స్థానమును పొందేటువంటి అధికారం కలిగినటువంటిది కనుకనే దీనికి వేదము అని పేరు వచ్చింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ వేదమయం యాజ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ ద టైప్ ఆఫ్ కాండక్ట్ విచ్ కెన్ ప్యూరిఫై ద హార్ట్ అండ్ లీడ్ యు ఆన్ టు ధర్మ అండ్ మోక్ష.
1: వైదిక లౌకిక కర్మలను ప్రబోధించినటువంటిది కనుకనే దీనికి ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి పేరును మను చక్రవర్తి బోధించాడు.
0: ఎంపరర్ మను హ్యాస్ గివన్ ఎ న్యూ నేమ్ టు దిస్ యాజ్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ ది యాక్టివిటీస్ రిలేటింగ్ టు ది వేద అండ్ ఆల్సో ద వర్లీ ద ఫినామినా.
1: అనగా మానవత్వములో నిత్య జీవితమును సత్య మార్గంలో నడిపే నిమిత్తమై కర్మలు ఆచరించేటువంటి యొక్క స్థానమునకు విధాన అనేటువంటి పేరును సృష్టించాడు.
0: ద వర్డ్ విధాన హ్యాస్ బీన్ గివన్ టు ఆల్ దోస్ యాక్టివిటీస్ విచ్ హెల్ప్ మ్యాన్ టు కండక్ట్ హిస్ డైలీ లైఫ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ హెల్ప్ హిమ్ టు రీచ్ ద గోల్.
1: కానీ కలియుగమునందు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇలాంటి కొన్ని ప్రజానీతులను, ప్రజాశాస్త్రములను, ప్రజా నిబంధనలను శాసించేటువంటి భవనములకు విధాన సౌధలు అని పేరు పెట్టు వచ్చారు.
0: బట్ ఇన్ కలి ఏజ్ దిస్ విధాన హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విధాన సౌధాస్ విచ్ స్టాండ్ ఫార్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విచ్ ఎనాక్ట్ డిఫరెంట్ లాస్ రిలేటింగ్ టు
1: విధాన. అనగా శాసించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి స్థానము అని.
0: విధాన రెఫర్స్ టు ఎ ప్లేస్ విచ్ ఎనాక్ట్స్ వేరియస్ లాస్ అండ్ ఎనాక్ట్మెంట్స్.
1: కనుకనే ఈ వేదము యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకునలేక నానార్థములు పెంచి అనర్థములను స్వీకరించి యథార్థమును త్యజించి మానవత్వం అనేటువంటిది నిరర్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి.
0: పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కరెక్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేద ఆర్ గివింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ టు వేద అండ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ వే అండ్ రూయినింగ్ దెమ్సెల్వ్స్.
1: ధర్మము అనేటువంటి యొక్క పదము చాలా విశాలమైనటువంటిది.
0: The word dharmamu has a very broad connotation and meaning.
1: Jagattuni avarinchinatvantidi.
0: This dharma envelops the entire world.
1: Samasta jagattu kudanu dharmam cheta kattabadinatvantidi.
0: The entire universe is ruled by dharma.
1: Jagatte dharmam cheta nilavabadinatvantidi.
0: The world itself exists on the basis of dharma.
1: అట్టి సర్వవ్యాపకత్వమైనటువంటి ఈ ధర్మాన్ని ప్రచారం చేయటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ప్రీచింగ్ ధర్మ విచ్ ఇస్ ఆల్రెడీ ఆల్ పర్వేసివ్.
1: ఏదో కొన్ని స్థానము నియందు ఉండి కొన్ని స్థానములు లేనటువంటి స్థితిలో ఉండినప్పుడే దీనికి లేనటువంటి స్థానములో ప్రచారం చేయవలసి వస్తుంది.
0: ఓన్లీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఆల్ పర్వేసివ్, విచ్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ సర్టన్ ప్లేసెస్, కుడ్ బి టాట్ ఇన్ దోస్ ప్లేసెస్.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క స్వరూపమునకు ప్రచారం ఎందునకు?
0: వేర్ ఇస్ ది నీడ్ ఫార్ ప్రీచింగ్ ధర్మ విచ్ ఇస్ ఆల్రెడీ ఆల్ పర్వేసివ్?
1: అయితే ధర్మము సర్వత్రా ఉండినప్పటికీ నిప్పును నిమురు కప్పినట్టుగా, నీళ్లను పాచి కప్పినట్టుగా, కన్నును పొర కప్పినట్టుగా ఈ సత్యమును ధర్మమును ఈ యొక్క అజ్ఞానము అహంకార మమకారం నిమురు కప్పపట్టడం చేతనే ఈ నిమురును తీసివేసి నిజమైనటువంటి స్వస్వరూపాన్ని ప్రపంచమునకు నిరూపించచేయటమే దీనికే ఒక ప్రచారము అని పేరు పెడుతూ వచ్చారు.
0: ఆల్దో ధర్మ ఈజ్ ఆల్ పర్వేసివ్ ఫౌండ్ ఎవ్రీవేర్, టెంపరర్లీ ఇట్ ఈస్ కవర్డ్ బై ఈగో అండ్ ఇగ్నోరెన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దీస్ థింగ్స్ ది ప్రీచింగ్ ఆఫ్ ధర్మ హెస్ బీన్ టేకన్ అప్.
1: కనుక ధర్మ ప్రచారం అనేటువంటిది కేవలం లేనటువంటి దానిని మనం ప్రచారం చేయటం కాదు. ఈ ప్రచారమునకు మూలాధారం ఏమిటంటే ఆచారమే.
0: ది ప్రీచింగ్ ఆఫ్ ధర్మ డజంట్ మీన్ దట్ ధర్మ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ మేకింగ్ ధర్మ ప్రాక్టీస్ బై ఆల్ ద పీపుల్. దిస్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్.
1: మనం ఆచరించినప్పుడే ఈ ధర్మము సరి అయినటువంటి యొక్క స్థాయిలో ప్రచార ప్రబోధలకు సరి అయిన అర్హతను సంపాదించుకుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ ధర్మ వీ గెట్ ది బెనిఫిట్ ఆఫ్ ది ధర్మ బీయింగ్ పుట్ ఇన్ టు యాక్షన్.
1: నేడు జగత్తునందు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధలు సన్నగిల్లటం చేతనే ఈ ధర్మము సత్యము న్యాయము అనేటువంటివి కేవలము అగోచరమైపోయినవి.
0: ఇన్ ది మోడర్న్ డేస్ ప్రీచింగ్ ఆఫ్ ధర్మ వితౌట్ బీయింగ్ ప్రాక్టీస్డ్ బై పీపుల్ has come to establish itself.
1: Adrishyamaipoyinavi.
0: That has disappeared.
1: Anaga emiti kanipinchatam ledu.

0: means it is not visible, it is not seen.
1: Unnavi kani kanipinchatam ledu.
0: It is there all the same, but only thing is it is not visible.
1: Ye vidhanga mattito kappabadinatvanti neeru manaku kantiki kanipinchavu.
0: With what can you compare this? It is like water being covered.
1: నీటికి కంటికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడే ఆ నీరు కంటికి కనిపిస్తాయి.
0: యూ రిమూవ్ ద లేయర్ ఆఫ్ మడ్ విచ్ ఇస్ కవరింగ్ వాటర్, దెన్ యూ కెన్ సీ.
1: భూమిలో సర్వత్రా నీరు నిమిడి ఉంటున్నవి.
0: వాటర్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ది బాల్స్ ఆఫ్ ద అర్త్.
1: అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి మట్టియే ఆ నీటికి మనకు మరుగు చేస్తుండాలి.
0: బట్ ఇట్ ఈస్ దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్, ఇట్ ఈస్ నాట్ సీన్.
1: ఉన్నవి కానీ కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ దేర్ ఆల్ ద సేమ్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్.
1: ఏ విధంగా

0: అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి మట్టియే ఆ నీటికి మనకు మరుగు చేస్తుండాలి.
1: బట్ ఇట్ ఈస్ ద మడ్ ది ఎర్త్ విచ్ కమ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ విచ్ ఇస్ కవరింగ్ ఇట్ అప్.
0: అదే విధముగానే ఆ ధర్మమునకు మనకు ఆచరణ అనేటువంటిది లేకపోవటమే దీనికి అడ్డు.
1: సిమిలర్లీ దేర్ ఈస్ ధర్మ అండ్ దేర్ వీఆర్ బట్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్. దిస్ ఈస్
0: ఆచరణ పైన సంపూర్ణమైన విశ్వాసం లేకపోవటమే దీనికి అడ్డు.
1: What is coming between dharma and us is lack of practice, lack of conviction and faith.
0: Grandha pracharamulu adhikanga jarugutunnavi.
1: Preaching of the texts has been going on very
0: vaak pracharamulu kodanu adhikanga jarugutunnavi.
1: The speeches are eloquently given.
0: Kani aacharana swaroopamainatundi prabodhalu sannagilli poyinavi.
1: But preaching supported by the practice, they are dwindling, declining.
0: ఈ చిలక పలుకుల వల్ల మానవులకు విసిగెత్తి హృదయం వేడెక్కి అనేక విధమైనటువంటి యొక్క సందిగ్ధావస్థలో మునిగిపోతున్నాడు.
1: బై ప్యారెట్ లైక్ వర్డ్స్ వితౌట్ బీయింగ్ ప్రాక్టీస్డ్ మ్యాన్ ఈస్ కన్ఫ్యూజ్డ్ హీఈస్ లూజింగ్ ఫెయిత్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రీచింగ్.
0: కనుక ఈనాడు మనము ప్రచారం అనేటువంటిది ఆచరణ రూపమైనటువంటి రీతిలో మనము ధరించినప్పుడే ఇది సక్రమమైనటువంటి మార్గంలో సరి అయినటువంటి రూపంలో మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ టేక్ అప్ ప్రీచింగ్ ఆఫ్ ధర్మ ప్రాక్టీసింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ యీల్డ్ ఫ్రూట్స్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ రిజల్ట్స్.
0: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, శ్రవణము అనగా కాలము, ఆత్మ, మనస్సు ఇవన్నీ కూడాను ద్రవ్య స్వరూపాలు.
1: Earth, water, fire, air, sky,
0: శ్రవణం, కాలం, ఆత్మ, మనస్సు
1: అండ్ హియరింగ్
0: ఇవన్నీ కూడా ద్రవ్య పదార్థములుగా అయినప్పుడు ఈ ద్రవ్య పదార్థములు అనగా ఏమిటంటే తర్కశాస్త్రములకు సంబంధించినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు ది లాజిక్.
0: తర్కమనగా ఏమిటంటే క్రియారూపంలో నిరూపింపజేసేటువంటిదే తర్కము.
1: లాజిక్ ఇస్ వన్ విచ్ కెన్ బి ప్రూవ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్.
0: కనుకనే మంచి చెడ్డలు అనేటువంటివి క్రియారూపం లోపలనే ఒక విధమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ అచీవ్డ్ ఇన్ డే టు డే లైఫ్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్
0: ప్రతి క్షణం కూడా ఒక ఫలితం ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ యాక్ట్ దెర్ ఇస్ అ రిజల్ట్.
0: అదే విధముగానే ఈ మోక్షము ధర్మము అనేటువంటి ఒక స్వరూపానికి కూడా కొన్ని ఫలితములు ఉంటున్నాయి.
1: లిబరేషన్ అండ్ ఆల్సో ద ధర్మ ఆర్ బేస్డ్ అపాన్ యాక్ట్స్.
0: ఇప్పుడు అతను చాలా సద్గుణవంతుడు అని ఒక పేరు విన్నామంటే అతని యొక్క గుణముల లోపల ఉండినటువంటి ఒక ప్రవర్తనను ఆధారం చేసుకుని అతను సద్గుణవంతుడు అంటున్నాం.
1: వెన్ వీ డిస్క్రైబ్ ఎ పర్సన్ యాజ్ ఎ వర్చ్యుయస్ పర్సన్ హీఈస్ డిస్క్రైబ్డ్ సో ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ వర్చ్యుయస్ యాక్ట్.
0: అతను సాత్విక హృదయుడు అంటే ఏమి? అతని యొక్క ప్రవర్తనను ఆధారం చేసుకుని మనం అతనికి సాత్విక హృదయుడు అంటున్నాం.
1: ఇఫ్ యూఆర్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్ యాజ్ ఎ పర్సన్ విత్ ఎ సాత్విక్ నేచర్ ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ ఓన్ బిహేవియర్.
0: మన కర్మలను ఆధారం చేసుకుని అతని మంచి చెడ్డలను మనం ప్రబోధిస్తున్నాం.
1: వీహ్ బీన్ క్లాసిఫైయింగ్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ బిహేవియర్ అండ్ దేర్ క్వాలిటీస్.
0: దుష్ట ప్రవర్తనలో ఉండినటువంటి వాడిని నిర్దిష్టుడు అంటున్నాము. సత్కర్మల లోపల ప్రవేశించినటువంటి వాడిని సద్గుణవంతుడు అంటున్నాము.
1: ఎ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్ ఈవిల్ పర్సన్ ఇఫ్ హిస్ యాక్ట్స్ ఆర్ ఈవిల్ అండ్ ఎ గుడ్ పర్సన్ ఇఫ్ హిస్ యాక్ట్స్.
0: కనుక గుణక్రియలు అనేటువంటిది మానవునికి అతి ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ మ్యాన్ హస్ టు కన్సిడర్ క్వాలిటీస్ అండ్
0: గుణకర్మ స్వరూపమైనటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీస్ అండ్
0: ఈ గుణకర్మలను ఆధారం చేసుకుని వర్ణములు అనేటువంటి సృష్టించినానని కూడాను గుణకర్మ విభాగస్య అన్నాడు కృష్ణుడు.
1: ది అర్లియర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది క్యాస్ ఆఫ్ ది హ్యూమానిటీ
0: చాతుర్వర్ణ్యమయ సృష్టి
1: ద ఫోర్ టైప్స్ ఆఫ్ క్యాస్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్
0: ఈ గుణకర్మలు మనము ఏ విధంగా మనము అనుసాచరించాలి.
1: On the basis of the qualities
0: and the action.
1: The qualities and the behavior are
0: interdependent. The
1: tree and the seed are
0: interdependent.
1: It is difficult to say which of them have come first.
0: ఇది అన్యోన్యాశ్రయము అవినాభావ సంబంధము.
1: దేర్ ఈస్ an inextricable relationship between them and they are mutually dependent.

0: మన యొక్క గుణములు అనేటువంటి దానిని సద్గుణ స్వరూపులుగా మనం తయారు కావాలి.
1: వీ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
0: రామకృష్ణానంద చెప్పాడు, ఎన్ని దినముల నుంచో ఎన్ని సంవత్సరం నుంచినో వస్తున్నారు, ఎన్నో ఉపన్యాసములు వింటున్నారు, ఎన్నో ప్రబోధనలు మీరు శ్రవణం చేస్తున్నారు, ఎంతకాలమో ఆశ్రమంలో నివసిస్తున్నారు, కానీ కలిగిన ఫలితం ఏమిటి, సాధించినటువంటి యొక్క సాధ్యం ఏంటి?
1: రామకృష్ణానంద హాస్ సెడ్ దట్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ ఇయర్స్ యు హావ్ బీన్ కమింగ్ అండ్ లిసనింగ్ టు నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ స్టేయింగ్ ఇన్ ఆశ్రమ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: రెండైనా మనం ఆచరణలో పెట్టి చూస్తున్నామా?
1: ఆర్ వీ ప్రాక్టీసింగ్ వన్ ఆర్ టూ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్?
0: లేదు.
1: నో, ఇట్ ఈస్ నాట్.
0: అందువలనే ఇలాంటి ఉపన్యాసములు అన్నీ కూడా కేవలం హృదయాన్ని వేడెక్కించేటువంటివే.
1: దట్ ఈస్ వై ఆల్ దీస్ స్పీచెస్
0: జీవితం పైన విసుగు పుట్టించేటువంటివే.
1: మే ఓన్లీ జనరేట్ హీట్,
0: కాలము వ్యర్థము కావించినటువంటివే,
1: అండ్ డిస్గస్ట్ ఫార్ ద లైఫ్ అండ్ ఆల్సో
0: కర్మలో ఇమిచ్చినటువంటి యొక్క భావములను కేవలము ఒక విధమైనటువంటి యొక్క కార్యంలో జీవించినటువంటివి.
1: ఇఫ్ యూ హ్యావ్ సర్టన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ దే ఆర్ రియలీ యూస్లెస్ అండ్ ఎ వేస్ట్.
0: మనము ఏ రెండు మూడైనా కూడా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ.
0: క్షమ, దయ, సత్య, ప్రేమ, సానుభూతులు అనేటువంటివి ఏ దేశం వారైనా ఏ కులం వారైనా ఇది కాదు అని చెప్పడానికి వీలుకి లేదు.
1: ది పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్, కంపాషన్, ట్రూత్ అండ్ సచ్ క్వాలిటీస్ ఆర్ అప్లికబుల్ టు విచ్ ఎవర్ కంట్రీ వన్ బిలాంగ్.
0: ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ వ్యక్తులకైనా ఇవి అత్యవసరమైనటువంటివి.
1: టు విచ్ ఎవర్ కంట్రీ వన్ బిలాంగ్స్, టు విచ్ ఎవర్ టైమ్ వన్ బిలాంగ్స్, ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఆత్మ గుణములు.
1: దీస్ ఆర్ ఆల్ క్వాలిటీస్ ఆఫ్ ఆత్మ.
0: ఇట్టి గుణవంతుడిని ఎవరైనా దుష్టుడు హింసించినప్పటికని, కొట్టినప్పటికని, తిట్టినప్పటికని తాను అధైర్యములకు స్థానమై ఒక
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ వర్చ్యుయస్ అండ్ హూ హాస్ గాట్ దీస్ క్వాలిటీస్ వుడ్ నాట్ లూజ్ హార్ట్ ఇఫ్ ఎ
0: వికెడ్
1: నాట్ గెట్ ఎక్సైటెడ్.
0: ఈ శిక్షించినటువంటి వారిని క్షమించేటువంటి యొక్క గుణమును మనం పెంచుకున్నప్పుడే,
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ది కెపాసిటీ టు ఫర్గివ్ ఎ పర్సన్ హూ హాస్ గివెన్ అస్
0: ఏ రీతిగా పెంచుకోవాలి, మనోవాక్కాయములతో కూడా అతన్ని ఆదరించాలి.
1: హౌ షుడ్ వి ఎంటర్టైన్ హిమ్ అండ్ ఫర్గివ్ హిమ్ ఫిజికలీ, మెంటలీ అండ్ బై వర్డ్?
0: తితిక్ష అని చెప్తూ వచ్చాము.
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ తితిక్ష.
0: తితిక్షను సాధించలేనటువంటి యొక్క మానవుని యొక్క తత్వము కేవలము ఏమాత్రం కూడా దివ్యత్వాన్ని సాధించలేదు.
1: ఎ పర్సన్ హు హాస్ నాట్ అచీవ్డ్ తితిక్ష కెనాట్ రియలీ మేక్ గుడ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ డివినిటీ.
0: క్షమాగుణము ప్రతి మానవునికి అత్యవసరము.
1: క్షమ, ఫర్గివ్నెస్ అండ్ పేషెన్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ.
0: అది సర్వగుణములకు కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
1: దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద లీడర్ ఫర్ ఆల్ గుడ్ క్వాలిటీస్.
0: క్షమ సత్యము.
1: క్షమ ఈజ్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: క్షమ ఈజ్ ధర్మ.
0: క్షమ వేదము.
1: క్షమ ఈజ్ వేద.
0: క్షమ అహింస.
1: క్షమ ఈజ్ ఆల్సో
0: క్షమ సర్వస్వంభవ.
1: క్షమ ఈజ్ ఎవ్రీథింగ్.
0: ఈ సర్వలోకములందు.
1: It is so in all the world.
0: అన్ని లోకములకు కూడాను క్షమ అనేటువంటిది సర్వస్వరూపమైనటువంటిది.
1: క్షమ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇన్ ఆల్ ది వరల్డ్.
0: ఇట్టి క్షమను మనం సాధించాలంటే మనం పూర్వం చేయవలసినటువంటి కర్మలు ఎటువంటివి?
1: If I have to achieve such a great quality as Kshama, what are the preliminary exercises which we will have to do?
0: ద్రవ్య శౌచము,
1: ప్యూరిటీ ఆఫ్ వెల్త్.
0: మనోశౌచము
1: and purity of mind.
0: Vak shauchamu,
1: purity of word.
0: Kriya shauchamu,
1: purity in action.
0: Anaga deha shauchamu,
1: and it means purity of the physical body.
0: Aithe dravya shaucham ante emti?
1: What do you mean by dravya shaucham?
0: Dharinchetunte vastramulu,
1: that means the clothes which you wear.
0: Bhujinchetunte aaharamulu,
1: the food which you partake.
0: Vandetunte paathralu,
1: the vessel in which you cook.
0: Undetunte gruhamu,
1: ద హౌస్ ఇన్ విచ్
0: ఉపయోగపెట్టేటువంటి సమస్త పదార్థములు కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: దట్ మీన్స్ ఆల్ ద ఆర్టికల్స్ విచ్ యూ యూజ్ ఇన్ డైలీ లైఫ్ మస్ట్ బి అబ్సల్యూట్లీ ప్యూర్ అండ్
0: ఇది ద్రవ్య శౌచము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద్రవ్య శౌచం.
0: నిత్య జీవితంలో మనం ఏ ఏ పదార్థములను ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటామో ఆ ఉపయోగపెట్టుకునేటువంటి పాత్ర అన్ని కూడాను అన్ని పదార్థములను పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: ఆల్ ది ఆర్టికల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ విచ్ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మస్ట్ బి అబ్సల్యూట్లీ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మానసిక శౌచ్యం.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ మానసిక శౌచ్యము.
0: రాగద్వేషములకు ఏమాత్రము కూడాను అవకాశం ఇవ్వకుండా,
1: వితౌట్ గివింగ్ ఎనీ రూమ్ ఫార్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్ అటాచ్మెంట్,
0: అసూయాది దుర్గుణములకు స్థానం ఇవ్వకుండా,
1: అండ్ నాట్ గివింగ్ రూమ్ ఫార్ హేట్రెడ్ అండ్ జెలసీ,
0: తనకు అపకారం చేసిన వారిని కూడాను ఉపకారం చేసేటువంటి విశాల భావం పెంచుకుని,
1: డెవలపింగ్ ఎ బ్రాడ్ మైండ్ టు డూ గుడ్ ఈవెన్ ఫర్ ఎ పర్సన్ హూ హాస్ హార్మ్డ్ యూ,
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను ఇతరులను నొప్పించకుండా ఉండేటువంటి యొక్క గుణమును కలిగి ఉండటమే ఈ మానసిక శౌచ్యం.
1: హ్యావింగ్ క్వాలిటీస్ విచ్ విల్ నాట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, దిస్ ఇస్
0: క్షణంలో మనం ఇతరుల హృదయాన్ని మనం బాధింపజేస్తున్నాము.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ హర్టింగ్ అదర్ పీపుల్,
0: ఇతరులను దూషిస్తున్నాము.
1: వీఆర్ క్రిటిసైజింగ్ అదర్స్,
0: ఇతరుల హృదయానికి గాయం చేస్తున్నాము.
1: వీఆర్ వూండింగ్ ది హార్ట్స్ ఆఫ్ అదర్స్,
0: ఇతరుల మంచిని చూసి ఓర్వలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ బీన్ ఏబుల్ టు బేర్ ది జాయ్ అండ్ సక్సెస్ ఆఫ్ అదర్స్,
0: మనకంటే ఉన్నత స్థాయి ఎందు ఉన్నటువంటి వారిని చూసి కుళ్ళుతున్నాము.
1: పీపుల్ హూ ఆర్ ఎక్సలింగ్ అస్ ఆర్ నాట్ బీయింగ్ టాలరేటెడ్ ఆర్ బోర్.
0: ఇది మానసికమైనటువంటి మాలిన్యము.
1: దిస్ ఈస్ డర్ట్ అసోసియేటెడ్.
0: ఇట్టి మాలిన్యము మనసులో చేరినప్పుడు ఇంకా వాడు మానవుడే కాదు దానవుడిగా రూపొందుతాడు.
1: ఇఫ్ యువర్ మైండ్ హ్యాస్ సచ్ డర్ట్ ఇన్ వన్స్,
0: కనుక మనం నిజమైన మానవునిగా నిరూపించవాలంటే మనము పవిత్రమైనటువంటి మనస్సును అభివృద్ధి పరచుకోవాలి.
1: హీ విల్ నాట్ బి ఎ మ్యాన్ అట్ ఆల్, హీ విల్ బి ఎ డెమన్, అండ్ ఫర్ సచ్ పర్పసెస్ యూ షుడ్ హ్యావ్
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ డివినిటీ ఈస్ కామన్ ఫర్ ఆల్ పీపుల్.
0: నా హృదయంలో ఎట్టి ఆత్మ ఉన్నదో, ఎట్టి పవిత్రమైన శక్తి గలదో, అదే శక్తి అదే ఆత్మ ఎదుటి మానవుడి ఎందు కూడా ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ అండ్ ఆత్మ విచ్ ఈస్ ఇన్ మై ఓన్ హార్ట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ వన్.
0: అది ఏకాత్మ భావనను గుర్తించినటువంటి వాడి మనసు పరిశుద్ధంగా ఉంటుంది.
1: ఓన్లీ సచ్ పర్సన్ హూ రికగ్నైజెస్ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ కెన్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
0: అట్టు కాక తనకు అవసరమైనటువంటి విషయం ఎందు మాత్రమే తాను ద్వేషమును కచ్చను సాధించుకుంటూ రాక్షసుని వలె రూపొందటం అనేటువంటిది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ వెంజెన్స్ అండ్ జెలసీ, ఇట్ కెనాట్ బి ఎ ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ బీయింగ్స్.
0: ఇంకా వాక్ శౌచము.
1: నెక్స్ట్ ఈజ్ వాక్ శౌచం.
0: అనగా సత్యమును పలకాలి.
1: దట్ మీన్స్ స్పీక్ ట్రూత్.
0: మృదుమధురంగా మాట్లాడాలి.
1: స్పీక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
0: నొప్పించక తానవ్వక తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం పూనుకోవాలి.
1: వి షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ నాట్ టు హర్ట్ అదర్స్, నాట్ టు గెట్
0: అతి భాష మనం మాట్లాడరాదు.
1: వి షుడ్ నాట్ టాక్ మచ్.
0: పరదూషణ చేయరాదు.
1: షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్స్.
0: కనుకనే అసత్యము, అతి భాష, పరదూషణ, నింద ఇతరులను బాధించేటువంటి దుష్ట పలుకులు ఈ యొక్క లేకుండా చేసుకోవటమే వాక్ శౌచము.
1: వాక్ శౌచము రిఫర్స్ టు నాట్ క్రిటిసైజింగ్ అదర్స్, నాట్ టెలింగ్ ఫాల్స్హుడ్, అండ్ నాట్ హర్టింగ్ అదర్స్, అండ్ కండక్టింగ్ అవర్ సెల్స్ వితౌట్ హర్టింగ్ అదర్స్.
0: కానీ మనం ఈ వాక్ ను అతి మాలిన్యము గావించుకుంటున్నాము.
1: బట్ వీఆర్ డర్టింగ్ అవర్ ఓన్ టాక్.
0: ఎప్పుడు చూసినా ఇతరుల యొక్క చెడ్డనే మనం చింతిస్తున్నాము, పలుకుతున్నాము.
1: వి గో ఆన్ టాకింగ్ ill of others always.
0: ఇతరులను నిందిస్తున్నాము.
1: విల్ బి క్రిటిసైజింగ్ అదర్స్.
0: అతి భాష మాట్లాడుతున్నాము.
1: వీఆర్ ఇండల్జింగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
0: ఇంతే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: మాటల యొక్క కటుపు చాలా ఖడ్గం వలె మనము ఈ కటుపు అయినటువంటి మాటలను ఉపయోగపెడుతున్నాము.
1: వీఆర్ యూజింగ్ వర్డ్స్ ఇన్ ఎ హర్టింగ్ వే, క్రూయల్ వే, హార్ష్ వే.
0: ఈ కఠినమైనటువంటి మాటలు కూడాను మన మాలిన్యాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: దిస్ క్రూయల్టీ ఇన్ వర్డ్స్ ఆల్సో ఇంక్రీజెస్ ద డర్ట్ ఇన్ ద హార్ట్.
0: ఇది మానవునికి సరైనటువంటి యొక్క మార్గము కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ పాత్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా శరీర శౌచము.
1: శరీర శౌచం ఈజ్ ద నెక్స్ట్ వన్.
0: జలముతో ఆచమానముగా దీనిని పరిశుద్ధం చేసుకోవాలి.
1: విల్ హావ్ టు క్లీన్స్ ది బాడీ విత్ ది హెల్ప్ ఆఫ్ వాటర్.
0: ఈ విధమైనటువంటి ద్రవ్య శౌచము, మానసిక శౌచము, వాక్ శౌచము, దేహ శౌచము, ఈ నాలుగు విధమైనటువంటి శౌచములు మనం ఆచరించినప్పుడే క్షమ అనేటువంటి గుణములకు కొంతవరకు అయినా అవకాశం లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ have the all these four types of purity of the articles used and the body and the word and the mind.
0: ఈ క్షమ అనేటువంటిది మనకు కంటికి కనిపించేటువంటిది కాదు.
1: We'll be able to get క్షమ. This క్షమ cannot be seen by the human eye.
0: ఒకానొక సమయంలో అడవి యందు ఉండినప్పుడు భీముడు ద్రౌపది ధర్మజుని దగ్గరికి వచ్చారు.
1: Once upon a time, when the Pandavas were in the forest, Bhima and Draupadi came to Dharmaja.
0: మనకు శత్రువులైనటువంటి వైరులను వైరుల విషయం లోపల మనం ఏమాత్రం యోచిస్తున్నాము అని హెచ్చరించారు.
1: దే వాంటెడ్ టు వార్న్ ధర్మజ, వాట్ హ్యావ్ యూ బీన్ ప్లానింగ్ అబౌట్ అవర్ ఎనిమీస్, వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ అవర్ ఎనిమీస్.
0: ఈ భీముడు ద్రౌపది వేసిన ప్రశ్నలకు ధర్మజుడు చిరునవ్వు నవ్వి వారికి శాంతి వచనములు చెప్పి, మనకు శత్రువులు అనేటువంటి వారే లేరు, మన యొక్క గుణములే మన శత్రువులు.
1: ధర్మజ ఆన్సర్డ్ ది క్వశ్చన్ ఆఫ్ భీమ అండ్ ద్రౌపది విత్ ఎ స్మైల్ అండ్ సెడ్, దట్
0: మన కర్మలే మన శత్రువులు.
1: We do not have enemies at all.
0: మన ప్రవర్తనే మనకు శత్రువులు.
1: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ అవర్ ఎనిమీస్.
0: కనుక మన శత్రువులైనటువంటి దుష్ప్రవర్తన దుర్భావములను దుర్గుణములను మనం జయించడానికి ప్రయత్నించాలి అని ద్రౌపదికి బోధించాడు.
1: He taught Draupadi that we have to take steps to conquer our own bad behavior, our own bad qualities, bad conduct and bad
0: mana dushta bhavamule manaku pratibimbinchukuntu adi eduti manushilo undinattuga manaku kanipistunnayi.
1: What we see in the man opposite to us as something bad is a reflection of our own weaknesses.
0: Addavu mundu manam poi nilchukunnappudu mana yokka bimbamu andulo pratibimbamuga kanipistundi.
1: When we stand before a mirror, our image
0: అంతే కాని అద్దంలో మరొక వ్యక్తి లేడు.
1: దెర్ ఇస్ నో అదర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద మిర్రర్.
0: అట్లనే మన యొక్క భావములు మరొక వాణి హృదయమునందు మనం చూచుకుంటూ దానినే మనం ప్రతిబింబించి చేసుకుంటూ ఈ దోషములు అతనివి అని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
1: సిమిలర్లీ వీ రిఫ్లెక్ట్ అవర్ ఓన్ ఫీలింగ్స్ ఇన్ ది మ్యాన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ సే దట్ దిస్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ ఆల్ దీస్ వీక్నెసెస్.
0: మనకు విరోధులు ఎవరూ లేరు భీమా.
1: Dharmaja told Bhima, we don't have any enemies at all.
0: Kaurava manaku virodhulani bhavistunnamu. Kaadu kaadu, mana bhavamulu yokka doshamule.
1: We are considering Kauravas as our enemies. Truly speaking, they are not so.
0: Mana yokka hrudayamulo manchiga manam bhavinchukunte varu manaku mitrule, sodarule.
1: If we entertain good thoughts in our own heart, they are all our own brothers. They are our friends.
0: Urimigala dinamulalo neramulennadunu kaluga neravu.
1: When there is friendship, there cannot be any misunderstanding at all.
0: Mari aa koorime virasambainanu neramule tochuchundu.
1: If by chance the friendship is broken, we find only faults.
0: Mitruduga untunnatundi bhavam manalo undinappudu vaadu manamulu kottinappatikini vaadu naaku mitrude idedo tamashiga joke ga kottadu vaadu kottinatundeda naa raktam manchiga sarapara jarigindi massage chesinattu ayindi naaku manchi baadha taggindi ani manchi bhavamto upayog pettuntam.
1: When we have friendly feelings to another, even he beats intentionally to hurt, we do not take it that way. We say, our friend has helped me to have a good circulation of blood in my body.
0: మనకు విరోధమైనటువంటి భావం మనలో చెలరేగిందంటే వాడు ఎక్కడో పోతూ దారిలో ఇంత ఉమ్మి వేసిన నన్ను చూచేవాడు ఉమ్మి వేశాడు అని ఆ ద్వేషభావం మనలో అప్పొంగుతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ హ్యావ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ ఇన్ ది అదర్స్, వెన్ హీ ఈస్ గోయింగ్ అండ్ స్పిటింగ్ ఆన్ ద
0: మనకు శత్రుత్వమునకు మన యొక్క హృదయములే కారణం కాని ఇతరులు కాదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We consider that he is spitting on us. The reason for this enmity and friendship is our own feelings.
0: Tana kopame tana shatruvu.
1: One's own anger is one's own
0: tana shantame tanaku raksha.
1: One's peace alone offers protection.
0: Chuttambau.
1: One's compassion can become a
0: tana santoshame swargamu.
1: One's joy is one's heaven.
0: Tana dukkhame narakam antaru unda.
1: One's sorrow is one's hell.
0: Kanuka prati okkati kudanu బయట చూస్తున్నటువంటివి బయట అనుభవిస్తున్నటువంటివి మంచి చేతలు రెండు కూడాను మన నుండి ఆవిర్భవించినటువంటి ప్రతిబింబములే కాని అన్యములు కాదు.
1: ఆల్ దట్ యు సీ ఎక్స్టర్నలీ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వీఆర్ థింకింగ్ అండ్ ఫీలింగ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్స్.
0: ఒక సమయంలో విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్లాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ విదురా వెంట ధృతరాష్ట్ర.
0: ధృతరాష్ట్ర, నీవు కేవలము చర్మచిచ్చులు లేకపోవటమే కాదు జ్ఞాన చిచ్చులు అంతకంటే లేవు.
1: విదురా టోల్ ధృతరాష్ట్ర, వెల్ ధృతరాష్ట్ర, యూ ఆర్ నాట్ మియర్లీ ఫిజికలీ బ్లైండ్.
0: అతనికి మనస్సుకు సూటిగా నాటుకుని పోయేటట్టుగా కొన్ని యొక్క కఠినమైనటువంటి వాక్యములు ప్రవేశపెట్టాడు.
1: యు ఆర్ బ్లైండ్, యూ డు నాట్ హ్యావ్ ఈవెన్ ది ఇన్నర్ ఐ, అండ్ హీ యూజ్డ్ సచ్ స్ట్రాంగ్ హర్టింగ్ వర్డ్స్ అగెన్స్ట్ ధృతరాష్ట్ర.
0: నీవు పాండపుత్రులను మహర్షుల యొక్క సాక్ష్యం చేత అంగీకరించావు.
1: యు హావ్ యాక్సెప్టెడ్ పాండవాస్ యాజ్ యువర్ ఓన్.
0: పాండురాజుకు ఈ 5 మంది పుత్రులు పుట్టినటువంటిది ఎవరికీ తెలియదు.
1: నన్ న్యూ దాట్ దీస్ పీపుల్ వర్ బోర్న్ టు పాండు.
0: మహర్షుల యొక్క వాక్యం యొక్క దీని చేతనే, విశ్వాసం చేతనే ఇది పాండురాజు కుమారులని తాను అంగీకరించాడు.
1: ధృతరాష్ట్ర యాక్సెప్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వర్డ్ గివెన్ బై దిస్ మహర్షిస్ దాట్ దే వర్ ది సన్స్ ఆఫ్ పాండు.
0: ఇంతే కాదు, దివ్య దృష్టి ఉండినటువంటి యొక్క భీష్ముని యొక్క దృష్టి చేతను, వాక్కు చేతను ఈ యొక్క ధృతరాష్ట్రుడు అంగీకరించి పాండవులు తన చెంత పెట్టుకున్నాడు.
1: ధృతరాష్ట్ర యాక్సెప్టెడ్ పాండవాస్ టు కీప్ విత్ హిమ్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వర్డ్ గివెన్ బై భీష్మ బేస్డ్ అపాన్ హిజ్ ఓన్ విజన్, డివైన్ విజన్.
0: అయితే వీరి యొక్క క్షేమము, వీరి యొక్క అభివృద్ధి నీ కుమారుడు అంగీకరించటం లేదు.
1: బట్ యువర్ సన్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సీ ఆర్ యాక్సెప్ట్ ది జాయ్ అండ్ ద ప్లెజర్. కుమారులు
0: దుష్టులు, దుర్మార్గులు.
1: యువర్ సన్స్ ఆర్ వికెడ్ వన్స్, ఈవిల్ వన్స్.
0: ధర్మమూర్తులైనటువంటి పాండవులను హింసించడానికి పూనుకుంటున్నారు.
1: దే ఆర్ ట్రైన్ టు హర్ట్ అండ్ హార్మ్ పాండవాస్ హు ఆర్ ది వెరీ
0: ఎంబాడిమెంట్ ఆఫ్ వ్యామోహం చేతను, అభిమానం చేతను, పుత్రులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను నీవు ఈ విధమైనటువంటి పెదమార్గం పడుతున్నావు.
1: యు ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ స్వేర్డ్ బై ఇన్ఫాచుయేషన్ ఫర్ యువర్ ఓన్ చిల్డ్రన్.
0: విషరసము కోరినటువంటి వాడు ఒక్కడు మాత్రమే మరణిస్తాడు.
1: ఎ పర్సన్ హూ టేక్స్ పాయిజన్ డైస్ ఆల్ అలోన్.
0: విల్లు శబ్దాన్ని అనుభవించినటువంటి వాడు ఒక్కడు మాత్రమే దాన్ని అనుభవిస్తాడు.
1: ఎ పర్సన్ హూ రిసీవ్స్ ఎన్ ఆరో డైస్ ఓన్లీ హిమ్సెల్ఫ్.
0: కానీ రాజతంత్రమునందు మనస్సు వికృతి మార్గం పట్టినప్పుడు రాజ్యమే క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ ఎ పర్సన్ టేక్స్ ఎ రాంగ్ పాత్ ఇన్ పొలిటికల్ లైఫ్ దెన్ ది ఎంటైర్ కంట్రీ విల్ బికమ్ టు,
0: ప్రజలంతా కూడా నశిస్తారు.
1: ఆల్ ది సిటిజన్స్ వుడ్ బి పుట్ టు ట్రబుల్.
0: రాజు కూడా నాశనం అవుతాడు.
1: అండ్ ది కింగ్ ఆల్సో వుడ్ బి రూయిన్.
0: చేతులారా నీవు ఎందుకు ఈ విధమైనటువంటి దుర్బోధనల చేతను, దుర్గుణముల చేతను నీ రాజ్యాన్ని మట్టిపాలు గావించుకుంటావు?
1: వై ఆర్ యూ బ్రింగింగ్ ద ఎంటైర్ కింగ్డమ్ టు సచ్ ఎ రూయినస్ స్టేట్ by your own intention.
0: నువ్వు కూలగొట్టుకుంటున్నావు.
1: యువర్ ఎంటైర్ లీనియేజ్ విల్ కమ్ టు రూయిన్స్.
0: ఇది సరైనటువంటిది కాదు. సత్యాన్ని గుర్తించమని చెప్పని హెచ్చరించాడు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ థింగ్, రికగ్నైజ్ ది ట్రూత్, హీ వార్న్డ్ ధృతరాష్ట్ర.
0: ఆవేదమును సహించుకోలేక ఆవేశం చేత ఇంకా కొన్ని కొన్ని మాటలు ఆడుతూ వచ్చాడు.
1: విదుర వాస్ యాంగర్డ్ విత్ సెన్స్ ఆఫ్ ఎమోషన్ హీ వాస్ అటరింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ టు ధృతరాష్ట్ర.
0: నీవు జ్యేష్ఠ పుత్రుడు అనేటువంటి భావం చేతను, తానుకు ఈ రాజ్యం అనేటువంటి యొక్క భావం లేకపోవటం చేతను పాండురాజు నీకు పట్టం కట్టాడు.
1: పాండురాజు మేడ్ యూ ది కింగ్ ఫర్ దిస్ పర్టికులర్ కంట్రీ థింకింగ్ దాట్ యు ఆర్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: పుట్టు గ్రుడ్డివానికి, పుట్టు చెవిటివానికి, పిచ్చివానికి,
1: ఎ పర్సన్ హూ ఈజ్ బోర్న్ బ్లైండ్, బోర్న్ డెఫ్ ఆర్ మ్యాడ్ పర్సన్,
0: స్థిరత్వం లేనటువంటి వానికి,
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ స్టెబిలిటీ,
0: రాజ్యాధికారం లేదు,
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు రూల్.
0: ఎప్పుడు ఇలాంటి రాజులంతా కూడా రాజ్యం ఏలుతారో ఆనాడు సర్వస్వము ధ్వంసం చేసుకుంటారు.
1: ద మొమెంట్ సచ్ పీపుల్ స్టార్ట్ రూలింగ్ ద నేషన్ ది ఎంటైర్
0: పతితుడైనటువంటి వాడు నీవు.
1: యు ఆర్ వన్ హూ ఈస్ వీక్.
0: ఇలాంటి పతితునకు నీకు రాజ్యం కట్టడం చేతనే చేతులారా నీవు ధ్వంసం చేసుకుంటున్నావు.
1: యు ఆర్ ఎ సిన్నర్ అండ్ బికాస్ యు హావ్ బీన్ గివెన్ ద పవర్ టు రూల్
0: అనేటువంటి గుణము చాలా ఉంటున్నది.
1: ధర్మజ హెస్ గాట్ ఎ పవర్ టు
0: క్షమాగుణము చూచి ధర్మజుడు పిరికివాడని భావిస్తున్నావు.
1: నాట్ అండర్స్టాండింగ్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ధర్మజ యు ఆర్ థింకింగ్ ఈజ్ ఎ కవర్.
0: ఈ యొక్క క్షమాగుణము కనిపించేటువంటిది కాదు.
1: దిస్ కెపాసిటీ టు ఫర్గివ్ ఈజ్ నాట్ ఎ థింగ్.
0: శాంతి ఖడ్గము,
1: దిస్ ఈజ్ ఎ స్వార్డ్ ఆఫ్
0: ధర్మజుని యొక్క శిరస్సుకి ఇది ఒక కిరీటము.
1: దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఎ క్రౌన్ ఫర్ ధర్మజ.
0: ఏ క్షణములో ఈ యొక్క క్షమ అనేటువంటిది నిన్ను హతం చేస్తుందో నీకు చెప్పుకోవడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ వెన్ దిస్ పర్టికులర్ పవర్ ఆఫ్
0: భావించి వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
1: నాట్ కరెక్ట్లీ అండర్స్టాండింగ్ అండ్ థింకింగ్ దట్ హీస్ ఎ టిమిడ్ పర్సన్.
0: శీఘ్రకాలంలోనే పాండవుల యొక్క క్షమాగుణం అనేటువంటిది నిన్ను సర్వనాశనం గావిస్తుంది.
1: నాట్ బిఫోర్ లాంగ్ ద క్వాలిటీ ఆఫ్ క్షమా ఇన్ పాండవాస్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ.
0: కనుకని అతను చెప్పినట్టుగానే ఈ పాండవుల యొక్క క్షమాగుణమే వారికి విజయాన్ని సాధింపజేసింది.
1: ఇట్ ఈస్ దిస్ క్వాలిటీ ఆఫ్ క్షమా విచ్ హెస్ బ్రాట్ సక్సెస్ టు పాండవాస్.
0: అప్పుడే పాండవుల యొక్క పవిత్రమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా జగత్ వ్యాప్తి గావించుకుంటూ వచ్చాయి.
1: ఓన్లీ బై దిస్ క్వాలిటీ ఆఫ్ క్షమా పాండవాస్ బికేమ్ వరల్డ్ ఫేమస్.
0: ఈ క్షమకు మూలాధారమైనటువంటిది ఈ నాలుగు శౌచములు.
1: ద బేసిస్ ఫర్ దిస్ క్వాలిటీ ఆఫ్ క్షమా
0: ఈ శౌచములకు ప్రధానమైనటువంటి ఆధారమే ధర్మము.
1: ఫర్ దిస్ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్యూరిటీ ధర్మ ఈజ్ ది బేసిస్.
0: అయితే ఈ ధర్మం నుండినే సత్యం ప్రారంభమవుతుంది.
1: ట్రూత్ టేక్స్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ధర్మ.
0: ధర్మం నుండి ఏ సత్యం కూడా ప్రారంభమవుతుంది.
1: ఫ్రమ్ ధర్మ ఓన్లీ
0: సత్యం నుండి తిరిగి ధర్మం ప్రారంభమవుతుంది.
1: ఫ్రమ్ ట్రూత్ అగైన్
0: విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనము. ఈ ధర్మ సత్యములు రెండు కూడా ఒకదానికొకటి పెనవేసుకున్నటువంటి యొక్క అన్యోన్యాశ్రయము.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్రూత్ అండ్ ధర్మ ఈస్ దట్ ఆఫ్ ఎ సీడ్ అండ్ ఎ ట్రీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సేడ్ దట్ దేర్ ఈస్ నో ధర్మ గ్రేటర్ దాన్ సత్య.
0: కనుక సత్య ధర్మముల యొక్క స్వరూపాన్ని మానవుడు ధరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు మేనిఫెస్ట్ ఇన్ హిమ్ బోత్ ది
0: క్వాలిటీ. మానవుడు భరించాలి.
1: అండ్ మ్యాన్ హ్యాస్ టు ఇంబైబ్ దీస్
0: క్వాలిటీ. ఆధారంతోనే జగత్తును భరించాలి.
1: హీ హ్యాస్ టు బేర్ ద ఎంటైర్ బర్డన్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ టూ గ్రేట్ క్వాలిటీస్.
0: సన్మార్గం లోపల ధరించడానికి ప్రయత్నించాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్ హీ హ్యాస్ టు శాంక్టిఫై.
0: ధరించడానికి మార్గము సత్య ధర్మములే.
1: టు శాంక్టిఫై వన్స్ లైఫ్ ఇట్ ఈస్ ధర్మ అండ్ ట్రూత్ విచ్ ఆర్
0: ధర్మం. అనగా సదాచరణం.
1: వాట్ డస్ ధర్మ మీన్? ఇట్ మీన్స్ గుడ్ బిహేవియర్, గుడ్ కాండక్ట్.
0: మన యొక్క ఆచారములు అనగా మన యొక్క ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ మస్ట్ బి ప్రాపర్ ఆన్ ద రైట్ లైన్స్.
0: ఏదో ధర్మం అంటే అనేక రకమైన ధారైతీతి ధర్మ ధర్మో రక్షత రక్షిత అని అనేక రకంగా మనం శ్లోకములు చెప్పవచ్చును. కానీ సరి అయిన ధర్మం ఏమిటంటే సదాచారమే.
1: ఎ నంబర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ హావ్ బీన్ గివెన్ టు దిస్ వర్డ్ ధర్మ. బట్ ది కరెక్ట్ మీనింగ్ ఈజ్ గుడ్ బిహేవియర్, గుడ్ కాండక్ట్.
0: సత్య ప్రవర్తనే.
1: ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈ ప్రవర్తన సక్రమమైనటువంటిగా ఉండినప్పుడు వారి యొక్క జీవితం అనేటువంటి శాంతవంతమైన జీవితంగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ కాండక్ట్ ఈస్ గుడ్ యూ విల్ బి హ్యావింగ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: మనం పల్లెల్లో ప్రవేశించి లేక పట్టణంలో ప్రవేశించి ధర్మ ప్రబోధనగా ఏమిటి, నాయన పరులకు చెడ్డ చేయొద్దు, పరులను దూషించవద్దు, పరులకు హాని చేయవద్దు, నీ కర్తవ్యాన్ని నివర్తించుకో, హృదయాన్ని పవిత్రము గావించుకో అనేటువంటివి మనం వారికి బోధించాలి.
1: వెన్ వీఆర్ టేకింగ్ అప్ ప్రీచింగ్ ఆఫ్ ధర్మ ఇన్ ది విలేజెస్ ఆర్ ఇన్ ద టౌన్స్, గోయింగ్ టు దెమ్ అండ్ టెలింగ్ ది
0: ఈనాటి మానవుని యొక్క మనసులు మహామాలిన్యంతో కప్పబడినవి, మహామాలిన్యంతో నిండబడినవి.
1: పే అటెన్షన్ టు యువర్ ఓన్ కాండక్ట్, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద డర్ట్ విచ్ హ్యాస్ అక్యుములేటెడ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
0: చేప జలములో సంచరిస్తూ ఉంటుండాది.
1: ఫిష్ విల్ బి మూవింగ్ ఇన్ వాటర్.
0: కానీ ఉన్నదే జలములో.
1: ఇట్ ఈస్ ఇన్ వాటర్.
0: తిరిగేది జలములో.
1: ఇట్ ఈస్ మూవింగ్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: జలములో పుట్టేది, జలములో పోషించేది, జలములో నశించేది, జలములో.
1: ఇట్ లివ్స్ ఇన్ వాటర్, ఇట్ ఇస్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ డైస్ ఇన్ వాటర్.
0: ఈ విధంగా మనం ఉన్నామంటే మనం నిరంతరం కూడా దుష్ప్రవర్తనలోనే ఉంటున్నాము, దుష్కర్మలే ఆచరిస్తున్నాము, దురాలోచనలే చేస్తున్నాము, దుష్క్రియలో మనం పాల్గొంటున్నాము. ఇదంతా నిరర్థకమైనటువంటి యొక్క జీవితాన్ని.
1: వీఆర్ అండర్టేకింగ్ బ్యాడ్ యాక్టివిటీస్. We are having bad feelings. Our entire
0: life is chala chatru.
1: Our entire life is saturated with bad things. Hatred is the most detestable quality.
0: మనం చెడ్డను చేయరాదు, చెడ్డను కోరరాదు.
1: We should never desire bad for anyone. We should never wish bad for anyone.
0: ఇది ఏదో ఎవరికో మనం చేస్తున్నాము, ఎవరికో మనం కోరుతున్నాము అనుకుంటున్నాము. కాదు కాదు. ఈనాడు నీవు నవ్వుతూ నవ్వుతూ ఇతరులు చెడ్డ చేసినప్పుడు రేపటి దినం నీవు ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ విషింగ్ బ్యాడ్ ఫర్ సమ్వన్ ఎల్స్, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ బ్యాడ్ నౌ,
0: భవిష్యత్తు లక్ష్యంలో పెట్టుకుని వర్తమానంలో జీవితాన్ని గడపాలి.
1: రిమెంబర్ ది ఫ్యూచర్, కండక్ట్ యువర్ ప్రజెంట్ ఇన్ సచ్ ఎ వే దట్ యువర్ ఫ్యూచర్ వుడ్ బి హ్యాపీ.
0: దివ్యమైనటువంటి భావంలో దృష్టి పెట్టుకుని వర్తమానం అనేటువంటి యొక్క క్రియలోపనము జీవితాన్ని గడపాలి.
1: కీప్ ఆల్వేస్ యువర్ సైట్ in sacredness and make your present happy one and good one.
0: లక్ష్యము దివ్యత్వము.
2: యువర్ గోల్ మస్ట్ బి
0: కర్మలు జగత్తత్వము.
2: అండ్ యువర్ యాక్షన్ మస్ట్ బి అకార్డింగ్
0: ఈ విధంగా సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగా గావించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
2: ఇఫ్ యు ఆఫర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్ యు విల్ బి హావింగ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్. ఎందుకోసం
0: పుట్టాము?
2: Why are we born?
0: ఎందుకోసం జీవిస్తున్నాము?
2: Why are we living?
0: ఎందుకోసం నశిస్తున్నాము?
2: Why are we dying?
0: ఈ విధంగా మనలో మనం ప్రశ్నలు వేసుకుంటే ఇవన్నింటికి మూల కారణము మన యొక్క మనోభావం లేని తోలుతుంది.
2: You put these questions yourself. The basis and the reason for all this is your own feelings.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవు. మన యొక్క దుఃఖమునకు, మన యొక్క ఆనందమునకు, మన బంధమునకు, మనకు మోక్షమునకు మన మనసే మనకు కారణము.
2: ఫర్ సారో, జాయ్, బాండేజ్ అండ్ లిబరేషన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
2: ఇఫ్ యూ వర్ టు క్రిటిసైజ్ అదర్స్ యూ విల్ బి సిన్నింగ్.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడగునయ్యా.
2: హూమ్ యూ థింక్ యాజ్ అదర్స్, దే ఆర్ నాట్ అదర్స్, దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మనే నీవు దూషిస్తున్నావు.
2: యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ ఓన్ గాడ్.
0: పరులని భావిస్తున్నావు,
2: బట్ యు ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ అదర్స్.
0: ఇది పెద్ద అజ్ఞానం.
2: దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇగ్నోరెన్స్.
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
2: ఇట్ ఈస్ ది సేమ్ ఆత్మ విచ్ ఇస్ ది రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: అలాంటి దివ్య భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
2: డెవలప్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్.
0: ఆ దివ్య భావాన్ని 10 మందికి పంచాలి.
2: డిస్ట్రిబ్యూట్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్, షేర్ ఇట్.
0: ఈ ధర్మ మార్గాన్ని పెంచాలి.
2: యూ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ధర్మ మార్గ, పాత్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు దివ్యత్వాన్ని పొందగలవు.
2: దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
0: కనుక మనము ఏదో ఒక విధమైనటువంటి మార్గంలో, ఒకరు సన్యాసులు కావచ్చు, ఒక సంసారి కావచ్చు.
2: ఇన్ ఎ వర్ల్డ్లీ సెన్స్ వన్ మే బి ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: నేను సంసారి సంసారి సంసారి అనుకోవటం కూడా తన భావమే. నేను సన్యాసి సన్యాసి అనుకోవటము తన భావమే.
2: టు థింక్ దట్ వన్ ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ ఆర్ టు థింక్ దట్ వన్ ఈజ్ ఎ సన్యాసి ఈజ్ హిజ్ ఓన్ ఫీలింగ్.
0: తలంపులు తగిలించుకోవటమే కాని తలలో ఉన్న భావాలు మనం వదులుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు.
2: యు ఆర్ ఓన్లీ అటాచింగ్ ది ఫీలింగ్స్ టు యువర్ సెల్ఫ్. What you'll have to do is, you'll have to give up such feelings from you.
0: Kanukane, kashaya vastrambu kattina matrana karatalamalakambu kaadu bhakti.
2: You are not going to achieve devotion by merely wearing
0: notito mantrambu nuccharinchina todane chesina paapambu chediripodu.
2: By merely chanting mantra, you are not going to get rid of your sins.
0: Geetanu chebatti kekalu vesina punyamu mana inta progaraadu.
2: By merely holding Gita and shouting, you are not going to become
0: virtuous. Cheppu maatalaku cheseti chetalaku samyam undani vaade sadhuvagunu.
2: He alone is sadhu who brings about harmony between what he talks and what he practices.
0: Ahamo paranandayanu paadu kullu teesi,
2: giving up ego and criticism of others.
0: Sarva jeevulayandu sarveshwarundu okkade anna bhavamu mariyandu nippukunna.
2: If only you can fill your heart that it is only one God who is resident of all
0: abhruddhi gaanchunayya,
2: only then this sadhu society
0: is empty. Papa vastram veskunna vare kaadu andaru kudanu sadhuvule.
2: Sadhu does not refer to a particular type of dress that is worn. Every one of you is
0: sadhutvam aneetundi sarva jeevulu endu untundadi.
2: The quality of sadhu is found in every human being.
0: Aa sadhutvanni manu penchukovali.
2: We have to develop this quality of
0: veshanni kaadu.
2: It is not the డ్రెస్ విచ్ యూ హ్యావ్ టు కేర్ ఫార్.
0: కనుకనే మనలో పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
2: డెవలప్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: ఈ పవిత్ర భావముల చేతనే నిజమైన సాధుత్వం నిరూపిస్తున్నాం.
2: యూ కెన్ ప్రూవ్ యువర్ సాధు నేచర్ ఓన్లీ బై ది సేక్రెడ్ క్వాలిటీ.
0: కనుక మనం సాధువులు కానక్కర్లేదు, వేషాలు ధరించనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ బికమింగ్ సాధు. హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్ అండ్ ప్యూరిఫై అవర్ హార్ట్.
0: రావణాసుడు కూడా సాధు వేషం ధరించాడు.
2: రావణ ఆల్సో పుట్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ సాధు.
0: సీతను ఆభరించాడు.
2: హీ స్టోల్ అవే సీత.
0: కాబట్టి ఇక్కడ వేషమా దుష్ట గుణమా మూల కారణం?
2: వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఈజ్ ఇట్ ది డ్రెస్?
0: తీసుకోవాలి దుర్గుణాన్ని.
2: వీ హావ్ టు రిమూవ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ ఓన్ హార్ట్.
0: ఇది ఈనాడు జగత్తులో సర్వవ్యాపకత్వం పొందాలి.
2: This is what has to be
0: spread. ప్రతి మానవుని యందు ఉండినటువంటి దుర్గుణాన్ని మనం దూరం చేసుకోవాలి.
2: We have to remove the bad qualities.
0: అది దుర్గుణాన్ని దూరం చేసుకోకుండా ఎన్ని జపములు చేసి, ఎన్ని తపములు చేసి, ఎన్ని యజ్ఞములు చేసి, ఎన్ని యాగములు చేసి, ఎన్ని వేదములు ఉచ్చరించి, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ ప్రయోజనం లేదు.
2: Without removing the bad qualities from your heart, whatever spiritual exercises are undertaken like japa, tapa and other things, it is a sheer waste.
0: కనుకనే మొట్టమొదట మనలో ఉండినటువంటి ఆ దుర్గుణాన్ని మనం దూరం చేసుకోవాలి.
2: రిమూవ్ అండ్ మేక్ డిస్టెన్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ,
3: ఉపకారం చేసినప్పటికీ అదే గొప్పగా అభివృద్ధి అవుతుంది.
2: వాట్ ఎవర్ లిటిల్ గుడ్ యూ కెన్ డూ టు అదర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ.
3: విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్,
3: అది ఒక బాల్యము నుండే మనకు ప్రారంభమవుతుంది.
2: ఫుల్ ఫెయిత్ కెన్ బి డెవలప్ ఓన్లీ వెన్ యు ఆర్ యంగ్.
3: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్దబాబు కోతాయన్నట్టుగా మన బుద్ధులన్నీ కోతి రూపాన్ని ధరిస్తుంటాయి.
2: యాజ్ యు గ్రో ఎల్డర్ అండ్ ఎల్డర్ బిగర్ బిగర్ ఏజ్ యూ బికమ్ మంకీ, డెవలప్ మంకీ క్వాలిటీస్. దేర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇలస్ట్రేట్ దిస్.
3: ఒక తల్లి కుమారుడు ఇరువురే జీవిస్తూ వచ్చారు.
2: దేర్ వాస్ ఎ మదర్ అండ్ ఎ సన్.
3: వీరికి ఎవరు ఆధారం లేదు.
2: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ.
3: కుమారుడు పుట్టిన తండ్రి తండ్రి మరణించాడు.
2: ఫాదర్ డైడ్ ఆఫ్టర్ ది బర్త్.
3: అది బీద కుటుంబము.
2: ఇట్ వాస్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ.
3: ఆ పిల్లవాడిని ఏదో రీతిగా అభివృద్ధి గావించుకుని చదివించుకుని వాడి జీవితానికి తగినటువంటి ఆధారం చేయించాలని తల్లి గొప్ప ఆశ పెట్టుకుంది.
2: మదర్ హ్యాడ్ ఎ వెరీ బిగ్ అంబిషన్ టు బ్రింగ్ అప్ ద చైల్డ్ వెల్ అండ్ మేక్ ది చైల్డ్ ఎ గ్రేట్ పర్సన్.
3: పిల్లవాడు 1వ తరగతిలో చేరాడు, తిరిగి 5వ తరగతికి వచ్చాడు, 6వ తరగతికి వచ్చాడు, 10వ తరగతి వరకు వచ్చాడు. మంచి దీంట్లో ఉత్తీర్ణుడు అవుతూ వచ్చాడు.
2: ది బాయ్ జాయిన్ ది స్కూల్, గాట్ ప్రమోటెడ్ ఫ్రమ్ 1st స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ గ్రాడ్యువలీ ఇన్ ఎవ్రీ క్లాస్, డూయింగ్ వెరీ వెల్ ఇన్ ది ఎగ్జామ్.
3: ఈ 10వ తరగతి లోపల పబ్లిక్ పరీక్షలు ఉంటున్నాయి.
2: ఇన్ ద 10th స్టాండర్డ్ దర్ వాజ్ ఎ పబ్లిక్ ఎగ్జామినేషన్.
3: అందులో దానికి కొంతవరకు ఫీజు కట్టాలి.
2: యూ హావ్ టు పే ఫీజ్ ఫర్ ది ఎగ్జామినేషన్.
3: ఫీజు కట్టకుండా పోతే ఆ స్కూల్లో చేర్చుకునేవారు.
2: Without paying the examination fees, he would not be admitted to examination in the
3: school. తల్లి పోయింది హెడ్మాస్టర్ ను ప్రార్థించింది.
2: మదర్ వెంట్ టు హెడ్మాస్టర్ అండ్ ప్రే టు హిమ్.
3: అమ్మా ఇది నేనేం చేయడానికి లేదు, గవర్నమెంట్ రూల్స్ ఆ రీతిగా ఉంటుండాలి, 90 రూపాయలు తెచ్చి మీ కుమారుడు కట్టాలి.
2: హెడ్ మాస్టర్ టోల్డ్ హర్ వెల్ మదర్ ది గవర్నమెంట్ రూల్స్ ఆర్ లైక్ దాట్, యువర్ సన్ హాస్ టు పే 90 రూపీస్ యాజ్ ఎ ఫీస్.
3: చేతిలో ఒక కాసు లేదు.
2: She did not have even a pine or
3: hand. ఏ కూలి చేసినప్పటికీ 90 రూపాయలు సంపాదించేటువంటి ఒక ఇది శక్తి లేదు.
2: వాట్ ఎవర్ లేబర్ షీ అండర్టేక్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎర్న్ 90 రూపీస్.
3: అని ఒకనాడు పాపం చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉండినది. నాతో వలె కుమారుని యొక్క జీవితం కూడా నువ్వు వ్యర్థమవుతుందే అని బాధపడుతుండాలి.
2: షీ సాట్ అండర్ ఎ ట్రీ, షీ వాస్ క్రయింగ్ అట్ హర్ హెల్ప్లెస్నెస్ దట్ హర్ సన్స్ లైఫ్ ఆల్సో.
3: పిల్లవాడు పరిగెత్తుకుని వచ్చాడు భోజనానికి.
2: సన్ కేమ్ రన్నింగ్.
3: అమ్మ ఏడుస్తుంది చూచాడు.
2: హి సా మదర్.
3: అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు.
2: హి ఆస్క్డ్ హర్ మదర్ వై ఆర్ యు క్రయింగ్.
3: పిల్లవాడికి చెప్పడానికి తనకి ఇష్టం లేదు.
2: మదర్ వాజ్ నాట్
3: కానీ ఎంతవరకు ఈ పిల్లవాడు వదలలేదు.
2: ద సన్ వాజ్ నాట్ ప్రిపేర్ టు లీవ్ హర్ వితౌట్ గివింగ్ ద రీజన్.
3: కడకు ఉన్న సత్యాన్ని చెప్పుకుంది.
2: ఫైనలీ మదర్
3: చదివించేటువంటి అధికారం లేదు, నీవు కూడా నాతో పాటు కూలికి వచ్చి పని చేసుకోవాల్సి వస్తుంది, అదే నా బాధ అనింది.
2: మదర్ టోల్డ్ హిమ్ వెల్ ఐ డోంట్ హ్యావ్ ది మనీ టు పే ఫర్ ఎగ్జామినేషన్ ఫీజ్, యూ హావ్ టు జాయిన్ మీ ఇన్ డూయింగ్ ద.
3: నేను బాగా చదువుతాను, నేను స్కూల్కి పోతాను, నేను చదువు మానను అన్నాడు.
2: ఇన్ డూయింగ్ ద వర్క్ అండ్ అర్నింగ్ ది డైలీ బ్రెడ్ అండ్ హి సెడ్ వెల్ ఐ
3: విల్ గో టు స్కూల్. నీవు చేరాలంటే 90 రూపాయలు కట్టాలట, మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు అని చెప్పింది.
2: షీ టోల్డ్ హిమ్ యూ హావ్ టు పే 90 రూపీస్ టు జాయిన్ ద 10th స్టాండర్డ్. దిస్ వాట్ ది హెడ్ మాస్టర్ హెస్ టోల్డ్ మీ.
3: అప్పుడు ఆ పిల్లవాడు గట్టిగా పూర్ణ విశ్వాసంతో ఉంటున్నాడు, అమాయకత్వంతో ఉంటున్నాడు, ఏ విధమైనటువంటి కుట్రలు కుసిద్ధులు ఏమాత్రం లేవు.
2: ద సన్ హ్యాడ్ ఆల్ ఇన్నోసెన్స్ అట్ హిస్ డిస్పోజల్. హీ డిడ్ నాట్ నో ఎనీ
3: ట్రిక్స్. ఆ పిల్లవాడు
2: హీ హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్.
3: తల్లి ఏది చెప్తే దాన్ని వాక్యంగా దివ్యవాక్యంగా తాను అనుసరించేదానికి సిద్ధంగా ఉన్నాడు.
2: హీ వుడ్ ఫాలో వాట్ ఎవర్ వర్డ్ ఆర్ కమాండ్ ఇస్ గివెన్ బై ది మదర్.
3: అమ్మ 90 రూపాయలు ఎక్కడైనా నాకు ఈ ఉన్నవారితో ఇప్పించేసిస్తే తర్వాత నేను దాన్ని తీర్చుకుంటానన్నాడు.
2: హీ టోల్డ్ ద మదర్ వెల్ మదర్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎ లోన్ ఆఫ్ 90 రూపీస్ ఫ్రమ్ సమ్వన్ అండ్ గివ్ ఇట్ టు మీ, ఐ విల్ రీపే ది లోన్ సమ్ టైమ్ లేటర్.
3: నాకు ఎవ్వరూ దిక్కు లేదు. ఇలాంటి దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అన్నింది.
2: షీ టోల్డ్ హిమ్ వెల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ హూ వుడ్ కేర్ ఫర్ మీ, ఫర్ సచ్ పీపుల్ ఓన్లీ గాడ్ విల్ బి ది ఓన్లీ ప్రొటెక్షన్ అండ్ హెల్ప్.
3: అతను ఎక్కడుంటాడమ్మా అనింది అన్నాడు ఈ పిల్లవాడు.
2: The boy asked, Mother, where can you find that God?
3: అతను సర్వవ్యాపకుడు ఆయన, అతను మహాశక్తి సంపన్నుడు, సకలైశ్వర్య స్వరూపుడు. అతని దగ్గర ఉండేటువంటి డబ్బు మరొక్కరి దగ్గర ఎవరి దగ్గర లేదు. సర్వ విధములైనటువంటి యొక్క సంపద అతని దగ్గరనే ఉంటుండాలి. జగత్తుకంతా అతని అందిస్తున్నాడు, అతనే వడ్డీకి ఇస్తున్నాడు, అతనే అన్ని విధాలా స్వీకరిస్తున్నాడు అనింది.
2: She told, well son, he is omnipresent. He is having all wealth that is disposable. The entire wealth which is seen in the world is his. He gives wealth whenever it is asked for.
3: పిల్లవాడు అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మ అతను ఎక్కడున్నాడో చెప్పు, తప్పక నేను వెళ్లి అతని కాళ్లు పట్టుకుని ప్రార్థించుకుని ఏ రీతిగానైనా నా 90 రూపాయలు నేను ఇప్పించుకుని వస్తానని చెప్పాడు.
2: The son held mother's feet and prayed to her, "Mother, please let me know where that God is. I'll go to him, pray to him and get 90 rupees.
3: ఆమె చెప్పి వైకుంఠంలో ఉన్నాడు నాయన నారాయణుడు అన్నింది.
2: షీ టోల్డ్ నారాయణ ఈజ్ ఇన్ వైకుంఠ.
3: సరే అతని జోబులో ఏదో కొంత కాసులు ఉంటున్నాయి, పోస్ట్ ఆఫీస్కి పోయినాడు, ఆ యొక్క దీన్ని తీసుకున్నాడు, నారాయణుడు అని పేరు రాసి వైకుంఠం అని పేరు చేసినాడు అడ్రస్.
2: హీ హాడ్ జస్ట్ సఫిషియంట్ మనీ టు బై సమ్ పోస్టల్ ఎన్వలప్, పర్చేజ్ ద పోస్టల్ ఎన్వలప్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫీస్, రోడ్ ది అడ్రస్ నారాయణ అండ్ వైకుంఠ.
3: ఈ కాలం పిల్లలు వైకుంఠం అంటే ఎక్కడుంది, నారాయణ అంటే ఎక్కడుంటాడు, అదంతా ఒట్టి గ్యాస్ ఈ రకంగా వాదించలేదు పాపం. చెప్పిన వేటను చక్కగా విన్నాడు, దానిని విశ్వసించాడు.
2: లైక్ ది చిల్డ్రన్ ఆఫ్ టుడే, హీ డిడ్ నాట్ ఆర్గ్యూ విత్ మదర్, వెల్ వేర్ ఈస్ నారాయణ, ఇట్ ఈస్ ఆల్ బ్లఫ్, అండ్ ఐ వుడ్ నాట్ బిలీవ్ ఇట్.
3: పోయాడు.
2: హీ వెంట్ టు ది పోస్ట్ ఆఫీస్.
3: ఆ పోస్ట్ ఆఫీస్ ఒక పిల్లర్ పైన ఎత్తులో పెట్టారు.
2: ద పోస్ట్ బాక్స్ ఇన్స్టాల్డ్ ఆన్ ఎ పిల్లర్. అంటే
3: ఈ పిల్లవాడు వేయడానికి అందలేదు.
2: హీ వాజ్ నాట్ ఏబుల్ టు,
3: ఎగిరిగిరి వేస్తున్నాడు కానీ అది లోపల పడలేదు.
2: He was trying to put the envelope into the post box. He was not able to reach it.
3: Postmaster chuchadu.
2: Postmaster saw this across the window.
3: Edo problem pillavadu ekkado post vestunnadu andaledu ani cheppani daggariki vachi em nayana ekkada em work vestunnavu ee job annadu.
2: Postmaster wanted to help him. He came to the child and asked,
3: "Sari chaala urgent ayinatundi sir, repati dinime nenu fees kattali kabatti toraga poi cherali ee job, iniki edaina sahayam cheyandi annadu."
2: The child said, "Well, this is a very urgent letter, sir. I have to pay fees only tomorrow. This has to go immediately. Can you help me?"
3: వేస్తాను నాకు అందుతుంది అని చెప్పి చేతి తీసుకున్నాడు. చూస్తే పోయింది శ్రీమన్ నారాయణుడు వైకుంఠము అని అడ్రస్ రాశాడు.
2: పోస్ట్ మాస్టర్ సెట్, "Well, hand it over to me. I'll put it in the post box." When he looked at the address, నా శ్రీమన్ నారాయణ
3: అడ్రస్ ఎవరిచ్చారు నాయన అని అడిగాడు పోస్ట్ మాస్టర్.
2: పోస్ట్ మాస్టర్ ఆస్క్డ్ ద చైల్డ్, "Who gave this address, child?"
3: మా అమ్మ చెప్పింది, నాకు చేతిలో కాసు లేదు, నేను చదువుకోవాలని ఆశ ఉంటుండాలి, ఇప్పుడు 90 రూపాయలు నేను కట్టాలి, కనుక అతను చాలా శ్రీమంతుడట, అతను సకలేశ్వర స్వరూపుడట, అతని దగ్గర నేను ప్రార్థిస్తున్నాను, అందుకోసం రాసుకున్నాను అని చెప్పాడు. అతని కంటిన్యూ దారలు కారణాయి పోస్ట్ మాస్టర్ కు.
2: ది చైల్డ్ టోల్డ్ ది పోస్ట్ మాస్టర్ ది ఎంటైర్ స్టోరీ, "ఐ వాంట్ టు పే 90 రూపీస్ ఫీజ్, ఐఎమ్ హెల్ప్లెస్. ఇట్ అపియర్స్ నారాయణ
3: పిల్లవాడు ఎంత నిర్మల హృదయుడు, ఎంత పవిత్ర హృదయుడు" అని అతను చాలా బాధపడి అబ్బాయికి చెప్పాడు. "నాయన, ఈ పోస్ట్ లో నేను వేస్తాను, రేపటి దినం 9 గంటలకు నువ్వు రా, అతని నుంచి డబ్బు వస్తుంది, నువ్వు తీసుకుని పోవచ్చు" అన్నాడు.
2: ది పోస్ట్ మాస్టర్ వాజ్ మూవ్ టు టియర్స్ అట్ ది ఇన్నోసెన్స్ అండ్ ది ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ద చైల్డ్. హీ సెడ్, "వెల్ చైల్డ్, ఐ విల్ పుట్ దిస్ లెటర్ ఇన్ టు ది పోస్ట్ బాక్స్, టుమారో యూ కమ్, ఐ విల్ గెట్ దట్ మనీ ఫ్రమ్ హిమ్ అండ్ ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ బై 9 o'clock.
3: పోయినాడు ఎగురుతూ ఉన్నాడు, "రేపటి దినం నేను ఫీజు కట్టేస్తానమ్మా అట్టాయటని." ఆ తల్లి ఏదో హాస్యం అంచుని ఏమి చెప్పడానికి వీలులేక తాను ఏదో నవ్వుకుంటూ ఉండినది పాపం.
2: ది చైల్డ్ రిటర్న్ హోమ్ అండ్ వాజ్ జంపింగ్ విత్ జాయ్ దట్ హీ వుడ్ బి ఏబుల్ టు పే ది ఫీజ్.
3: ఎప్పుడు రేపు తెల్లవారుతుంది తెల్లవారుతుంది అని కాచుకున్నాడు. తెల్లవారిందో లేదో వెళ్ళాడు పోస్ట్ ఆఫీస్ కు.
2: మదర్ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది డేట్ డోర్.
3: అక్కడ నుంచి వచ్చిందా ఏమైనాను, "ఆ వచ్చింది నాయన వచ్చింది, కొద్దిసేపు కూర్చో" అని చెప్పి లోపల వెళ్లి 90 రూపాయలు కవర్ లో పెట్టి, "ఇదిగో నీకోసం వచ్చింది, తీసుకోమని చెప్పి" చెప్పాడు.
2: He went to the postmaster and asked, "Well, sir, have I been able to get that money from him?" And postmaster went to the room.
3: అమ్మ దగ్గరికి వెళ్ళాడు.
2: Postmaster returned from the room, keeping his own knife in his envelope.
3: తల్లికి చాలా ఆశ్చర్యం వేసింది. వీడు ఎక్కడైనా దొంగతనం చేశాడా, లేకపోతే ఎవరైనా అడిగాడా, ఇంకే విధమైనటువంటి పేరు ప్రతిష్టలకంత పాడు చేసుకున్నాడా, నా కుటుంబంలో గుట్టుగా నేను జీవిస్తూ ఉంటున్నాను, నా మర్యాదను పాడు చేశాడో ఏమో అని బాధపడుతూ ఆ పిల్లవాడిని తీసుకుని ఎవరిచ్చారని వాళ్ళ దగ్గర తీసుకుని పోమని.
2: Receiving this 90 rupees in an envelope from the postmaster, he went to the mother and gave the envelope to her.
3: She was surprised. సత్యాన్ని చెప్పాడు, "నాకు భగవంతునికి జాబు రాశాను, ఆ నారాయణుడు నాకు పంపించాడు, అంతేకాని నేను ఎక్కడ దొంగతనం చేయలేదు, ఎవరిని నేను అడగలేదు" అని చెప్పి సత్యాన్ని పలికాడు.
2: Mother suspected whether the child would have stolen from someone getting a bad name. The child confessed, "No mother, I wrote a letter, I got the money. I do not know anything else."
3: "నాయనా, ఇది జరిగింది, ఇది నిజమేనా?" అని చెప్పింది.
2: She came to postmaster and inquired of him whether this is a fact.
3: "అమ్మా, ఇది భగవంతుడే పంపించాడు, లేకపోతే నా హృదయం చాలా కఠినమైనటువంటిది. ఆ అబ్బాయి జాబును చూచిన తక్షణమే భగవంతుడే నాకు ఆ భావాన్ని కలిగించాడు. అతనే ఈ డబ్బును ఇప్పించాడు. అంతేకాని నేను చేసింది కాదు, నేను నిమిత్త మాత్రమే అన్నాడు.
2: పోస్ట్ మాస్టర్ కన్ఫెస్డ్ దట్ ఐఎమ్ ఎ స్టోనీ హార్టెడ్ పర్సన్. ఐ ఎమ్ మూవ్ టు టియర్స్ బై ది ఇన్నోసెన్స్ ఆఫ్ దిస్ చైల్డ్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ హూ హాస్ మెల్టెడ్ మై హార్ట్ అండ్
3: నిర్మలమైన హృదయంతో, నిస్వార్థమైనటువంటి దీంతో, సందేహ హృదయులు కాకుండా నిస్సందేహంతో మనము భగవంతుని ప్రార్థిస్తే ఏదో ఒక హృదయంగాను దాన్ని మార్పు చెందించి మన యొక్క కార్యాన్ని సఫలం గావిస్తాడు.
2: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ విత్ ఎ ప్యూర్ హార్ట్ యూ కెన్ ప్రే టు ద లార్డ్. హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ విషెస్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్.
3: దేవుడు ఎక్కడున్నాడు, దైవం ఎక్కడున్నాడు, ఎంత ఒత్తిపిచ్చి ఈ విధమైనటువంటి యొక్క వాదోపవాదంలో ప్రవేశపెట్టి ఉన్న దీనిని కూడా పోగొట్టుకుంటాడు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు అన్ ఆర్గ్యుమెంట్ వేర్ ఇస్ గాడ్ అండ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫెయిత్ అట్ ఆల్.
3: అందుకోసమే చెప్పాడు, భగవంతుని నీవు ప్రార్థించాలంటే పసిబిడ్డ మాదిరి నువ్వు కావాలి.
2: దట్ ఈస్ వై రామకృష్ణ ఆల్సో సెడ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రే టు గాడ్ బికమ్ లైక్ ఏ చైల్డ్ అంటే
3: చిన్న బిడ్డలను చూచి వారి దగ్గరికి పోయి వారిని ముద్దాడేటువంటి వాడు.
2: జీసస్ ఆల్సో వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ దర్ ఇన్నోసెన్స్.
3: అంతేకాదు, నేను కూడా దినమునకు ఒక్క క్షణమైన ఈ చిన్న బిడ్డ మాదిరి ఉంటుంటే ఎంత పవిత్రుని అయిపోయి ఉండేవాడిని అనుకునేవాడు.
2: జీసస్ ఆల్సో సెడ్ హౌ లక్కీ వుడ్ ఐ బీ ఇఫ్ ఐ కెన్ బీ లైక్ ఎ చైల్డ్ అట్ లీస్ట్ ఫర్ ఎ మొమెంట్ ఇన్
3: దైవ హృదయముని.
2: చిల్డ్రన్ విల్ హావ్ ఆల్వేస్
3: ఇలాంటి హృదయులుగా మనం తయారు కావాలి. తల్లి చెప్పిన మాటను విశ్వసించాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్ లైక్ దిస్. వీ షుడ్ బిలీవ్ అవర్ మదర్.
3: తల్లులు కూడా నువ్వు చెడ్డ భావాలు చెప్పకూడదు.
2: మదర్ షుడ్ నాట్ ఆల్సో గివ్ రాంగ్ అడ్వైస్.
3: ఈ విధమైన మార్గంలో తల్లి బిడ్డలు అభివృద్ధి గావించినప్పుడు జగత్ అనేటువంటి నిత్య కళ్యాణ పచ్చని తోడంతో పులుతూగుతుంది, కిలకిలలాడుతుంది, కలకల నవ్వుతుంది.
2: ఇఫ్ మదర్ అండ్ చిల్డ్రన్ కెన్ డెవలప్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ దెన్ ది ఎంటైర్ వరల్డ్ విల్ బి ప్రాస్పరస్ హ్యాపీ అండ్ హోలీ.
3: కనుక ఈనాడు మంచి తల్లులు మంచి పిల్లలుగా అభివృద్ధి కావాలి.
2: టుడే ది నీడ్ ఈజ్ సచ్ గ్రేట్ మదర్స్ అండ్ గుడ్ చిల్డ్రన్.
3: భారతదేశం యావత్తు ఆదర్శవంతమైనటువంటి జీవితంగా దేశంగా మనం రూపొందింప చేసుకుంటాం.
2: దెన్ ఓన్లీ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ భారత్ ఇంటూ అన్ ఐడియల్.
3: మన భావాలు మారకుండా మన ప్రచార ప్రబోధం ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
2: వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ హార్ట్స్
3: ఎన్ని భజనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
2: హౌవర్ మచ్ వి ప్రీచ్ ఇట్ ఈస్ యూజ్లెస్.
3: కనుక మన భావాన్ని పవిత్రమైన భావాలతో హృదయం అనేటువంటి దాన్ని భద్రం చేసుకుని మనం తగినటువంటి సాధన సల్పుతూ రావాలి.
2: హ్యావ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ద హార్ట్, ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ అండర్టేక్ ది అదర్ వర్క్ దెన్.
3: కానీ ఈ బాధ్యత వయసు అయినటువంటి భూమానందులు కూడా వహించి ఎంతనో శ్రమలు పడి ఈ వయసులో అనేక విధములుగా కూడా ప్రయాణం జరుపుతున్నాడు పాపం.
2: భూమానంద ఇన్ దిస్ అడ్వాంటేజ్ హాజ్ అండర్టేకన్ దిస్ టాస్క్ అండ్ టూర్స్ ఎనోబస్లీ.
3: ప్రచారం అనేటువంటి పేరుతో పల తాను ఊరు ఊరు వెళ్లి అనేక విధములుగా కూడా తనకు తోచినటువంటి ధర్మాలు ప్రబోధిస్తున్నాడు.
2: హీ గోస్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ అండ్ ప్రీచర్స్ దిస్ ధర్మ టు ఆల్ ది విలేజెస్.
3: అతనితో పాటు సచ్చిదానందమని ఇంకా రామకృష్ణానంద ఇంకా అనేక మంది సన్యాసులంతా చేరి ఈ మార్గంలో చాలా ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నారు.
2: ఇన్ ద సేమ్ వే దే ఆర్ ది అదర్ సన్యాసిన్స్ లైక్ రామకృష్ణానంద అండ్ అదర్స్ దే ఆర్ ఆల్సో జాయినింగ్ హిమ్ అండ్ విత్ అ లాట్ ఆఫ్ ఎంథూజియాజం దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్.
3: కానీ వారి హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
2: దేర్ హార్ట్స్ ఆర్ వెరీ సేక్రెడ్
3: వారు ఇంకపైనైనా కూడాను ఈ అనవసరమైనటువంటి యొక్క పాతవి రోతవన్నీ పూర్తి నెట్టివేసి నూతనమైనటువంటి మార్గంలో ప్రవేశించి ఈ దివ్యమైనటువంటి యొక్క దీంట్లో దీక్షను పూని సద్వినియోగాన్ని కావించి సార్థక నామాన్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను.
2: దే షుడ్ ఫర్గెట్ ది పాస్ట్ అండ్ టేక్అప్ ద న్యూ లైఫ్ అండ్ న్యూ వే అండ్ శాంక్టిఫై దర్ లైఫ్ బై అండర్టేకింగ్ ప్రీచింగ్ ఆఫ్ దిస్ ధర్మ టు ఆల్ ది అదర్స్.
3: ఏది చేసినా భగవత్ కర్మగా భావిస్తున్నారు.
2: వాట్ ఎవర్ యూ డూ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ది లార్డ్.
3: శరీరం ఒక నిమిత్త మాత్రంగా విశ్వసించాలి.
2: యూ షుడ్ కంప్లీట్లీ బిలీవ్ యువర్ ఫిజికల్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
3: ఇదే నిజమైనటువంటి సమాజ సేవ.
2: దాట్ ఈస్ ఎ ట్రూ సర్వీస్.
3: మనం ఏదో జపం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, అది కూడా స్వార్థమే.
2: డూయింగ్ జప ఈజ్ ఓన్లీ ఎ సెల్ఫ్.
3: తాను మోక్షము కోరుట స్వార్థమగును.
2: ఆస్పైరింగ్ టు గెట్ లిబరేషన్ ఓన్లీ పర్సనల్.
3: తానే తరింపు కోరుట ధర్మమగునే.
2: కెన్ యూ కాల్ దాట్
3: తనతో పాటు 10 మంది కూడా తరించాలని చెప్పి విశాల భావాన్ని పెంచుకోవాలి.
2: హ్యావ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్
3: ఈ సమయమైన భావం దూరం నెట్టాలి.
2: అలాంగ్ విత్ యూ 10 అదర్
3: ప్రేమను పెంచుకోవాలి.
2: గివ్ అప్ సెల్ఫిష్నెస్ అండ్ నారో మైండెడ్నెస్.
3: మనం పెంచుకోవాల్సింది అదే.
2: డెవలప్ బ్రాడ్ మైండెడ్.
3: ఈ ప్రేమ లేకుండా ద్వేషముతో, అసూయతో, క్రోధముతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్, if you have only hatred and jealousy, you will be wasting your life.
3: అందరి కూడాను ముఖ్యంగా నేను గమనించవలసినటువంటిది ఒక్కటి.
2: There is one important thing which you should take note of.
3: ఒకటి రెండైనా కూడాను మీరు ఆచరణలో పెట్టి
2: practice one or two at least.
3: Aneka vela maila nunchi vachi aneka vidhamaina shantini vaari pondipothunte samipamlo untundi kuda nu meer ashantini anubhavistunnarante idi nijanga mee duradrushtam ane cheppali.
2: If there are people who are coming from thousands of miles and enjoying peace, and if you who are here, if you are not having peace of mind, it is your own bad luck and it's a great misfortune.
3: Kani ekkada nunchino vachina tummeda aa madhurya taagipothuntundali.
2: Like bees, people are coming from distance and sucking the nectar from the lotus. But like frogs are jumping on the lotus. You should also become bees.
3: Samipanga untunnare kani aa madhuryani meer anubhavinchatam ledu.
2: You are
3: physically
2: very near, but you do not even the aspiration to enjoy the nectar of divine.
3: Sari kaadu.
2: This is not correct at all.
3: Ye kinchitaina prayatnam chesi
2: make effort at
3: aa divyatvanni anubhavinchadaniki poonukondi.
2: Resolve to enjoy such divinity.
3: Inka repu ellundi kudanu ee dharma prachara prabodha yokka tattavanni aneka mandi sanyasulu kuda vastunnaru. వారు కూడా ఈనాడు ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి హృదయాలతో ఈ ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇది దిగ్విజయంగా సాధించగలరు, సాధించడానికి తగినటువంటి సౌకర్యాలు కూడా స్వామి చేయగలడని నేను అనేక విధములుగా ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: టుమారో అండ్ ద డే ఆఫ్టర్ మెనీ మోర్ సన్యాసిన్స్ విల్ బి కమింగ్. They have taken with a lot of enthusiasm a resolution to preach and this dharma. I will be providing all the facilities needed for this particular purpose, and I wish that this becomes a success. Thus I am bringing this discourse to a close.

0: It tells that if you take the overall meaning, salutations to the one who has golden hands, who is of golden hue, or whose speech is charming, who is of golden form, or whose form is charming, who is the lord of all the wealth or gold, who is the lord of Mother Ambika, who is the lord of Mother Uma, and who is the lord of all the beings. I think when we go word by word, the common thing that is present in this is Hiranya. And we all know that Swami always used to call us Bangaru. Actually, there are so many aspects to Swami calling us as Bangaru. One is, when Swami calls us Dunnapota, I think we can be very happy. But once Swami starts calling us Bangaru, then the process of churning starts. The process of refinement starts.
1: Cleansing starts.
0: The goldsmith is at work. So, I think we are safe in his hands as long as we are called Dunnapotas. So, having said that, I think why is God referring to us, Swami referring to us as Bangaru, is one thing that we ponder upon. Because the first thing that Swami tells is, I separated myself from myself to love myself. So, if Swami is calling us Bangaru, then we are Amsha of His own, we are His reflection.
1: Yes.
0: So, He has to be gold.
1: Yeah.
0: So, what are the properties of gold or Hiranya? I think if we can go through that, the aspect of gold, I think we'll have a very clear picture about why is God referred to as gold or Hiranya.
1: So, even if you just take in a very mundane and worldly sense also, gold as a metal is supposed to be invaluable, very precious, and has very high cost because it's considered the purest of pure. One thing is like, it just very clearly strikes out, if you just take the chemical understanding of gold also, it doesn't react. It's a very stable metal. Aurum, AU, if you remember the, you know, the
0: periodic table,
1: the actual symbol and the actual Latin name, I think, is aurum. So, you will never find it forming any product or anything, any compound with any other, reacting with any other metal or non-metal or anything. So, it's a very nice symbolism, you know, that it doesn't react to anything. Whatever comes in your life, it doesn't react. So, it always remains tathapragya.
0: Yes.
1: So, I think that's why the gold itself, probably the look of it, the feel of it gives you that effulgence and that brightness.
0: Mm.
1: It is probably because it is non-reactive.
0: Yeah.
1: So, I think if you just take that aspect in our lives, anything comes in our life, good, bad, or difficult, or agitating, or anything, any type of a situation comes in our life, if we don't get agitated, if we remain calm. So, I think that same quality of that effulgence or that brightness will come into our personalities also.
0: Exactly.
1: So, I think that is why from the ancient times, gold has got that amount of importance. Okay, people give only importance presently only the worldly thing because it is the metal itself. You own the metal, you get the value of the metal.
0: Mm.
1: But I think we are missing one more thing, is that the metal itself gives us such deep, profound understanding. If you are like the gold, not wear the gold as a bangle or as a necklace or something, or a bracelet. If you are like gold, I think you become the like Hiranya here. So, it is, I think, very, very significant when we think about it or discuss about it.
0: Correct. And some more properties of gold. Is the purity of it. And then it is immutable. So, effulgent, splendorous. So, when we take all this, then we can try to understand, because Swami often tells us that His love, it has three characteristics. Of course, it has one is selfless, one is changeless, and selfless, changeless, and fearless.
1: Oh.
0: I think Swami beautifully puts it this way. My love is defined in three ways. It is fearless, it is selfless, and it is changeless. So, when you compare this to gold, the amount of purity that it has, I think no other metal has.
1: Yes.
0: So, that is why God is referred to as the purest one, or the Hiranya.
1: I think one more thing, remember, I think in our discussion you are mentioning, is that it is malleable.
0: Yes.
1: you can make it into an exquisite type of a jewelry. So it is something which is adaptable. It is something which you can make it into different forms. So it doesn't get agitated or it doesn't get affected by anything which comes in its life. It molds itself according to situation.
0: Yes.
1: So this is also a very, very interesting aspect of gold which can be directly implemented in our lives. One is that non-reactiveness. Second thing is being malleable. These are the two things. Okay, malleable doesn't mean that you bend yourself according to the circumstances. It is not that. But you will be adaptable to whatever comes in your life. You get adapted easily to it and accept it perfectly.
0: Yes.
1: And then take a decision according to the circumstance or situation. So these are two things which we thought we'll discuss about Hiranya. And I think if you remember Ganesh, Swami, when he used to do this very amazing phenomenon of Hiranya,
0: Lingodhom.
1: So he used to tell this very clearly that, you know, when you have that purity in yourself, so the purity itself combines together and forms gold in your own body and it comes out as a manifestation of that purity in yourself. So means in every aspect, gold or Hiranya is very closely linked with purity.
0: Yes.
1: And here, like when we see Hiranya Bahave, Hiranya Varnaya, Bahave means the one whose form is, whose limbs are
0: gold.
1: Made of gold.
0: Mm.
1: And then next one, Varnaya, we had two interesting aspects. Varna is one which is
0: the complexion.
1: The complexion of the color. Mm. So that is, when you are so pure, your complexion will glow like gold.
0: Mm.
1: Second Varna is, you know, when we talk about Varnamala.
0: Varnaswaraha, Matrabalam.
1: Yeah. So it is, alphabets also.
0: Mm.
1: The Aksharas are also Varna. So it comes that, you know, he has a golden hue and his speech also is very, very special like gold or is a charming speech. I think who else other than when directly we can relate to Swami when he comes and gives a thundering discourse.
0: Yes.
1: He just overwhelms us with his words, you know. I remember 1 hour of a discourse we will just get lost. So that is Hiranya Varna. Then Hiranya Rupaya means again,
0: the effulgent
1: form because of the purity, because of the Hiranya being part of it. And then
0: Hiranya Pataye, Ambika Pataye, Uma Pataye. He is the lord of both Ambika and Uma.
1: So again, even if you say that gold is again a manifestation of the Prakriti, the nature. Because whatever is something which is manifested, whatever is something which can be seen or felt or anything, is a manifested form. That is nothing but the Prakriti or the mother or the Shakti. And he is the one who is the
0: master of it.
1: The master of it or the substratum through which all this is produced. No, the interlinking between potential energy and kinetic energy, Swami says,
0: yes.
1: Shiva and Shakti. So here again, he is the lord of the manifested universe, he being the animanifest. So that also comes here in this. And then finally it comes as Pashupataye Namo Namaha. He is the one.
0: He is the lord of all the beings.
1: All beings. And then, if you remember, we have a very significant understanding of this, that when we go to a Shiva temple, they always do a small ritual that Nandi is always in front of the Shivalinga and
0: yes.
1: You actually
0: see through the horns of
1: horns
0: Nandi.
1: Horns of the Nandi. Through the Nandi you are seeing the Shiva. Means actually you are seeing the Lord in all the Pashus, all the beings. So Pashupati is nothing but Shiva.
0: Yes.
1: There's also something, a very interesting ritual which you do, but this is the meaning of that.
0: Yes. So now, having said all that, we were talking about Hiranya Varnaya. So how best can we know about this concept of Hiranya other than to listen to Swami's discourse? I think Swami wonderfully puts it or explains to us. This is one of the discourses that Swami gave during the summer showers in 1991 in Vrindavan. I think if we listen to that aspect of Hiranya, that Swami, Hiranya Garbha, that Swami is explaining, it will be more clear to us as to why Ishvara is called as Hiranya Garbha. So we'll listen to Bhagwan.
2: Daksha sambandhamain pinta jagatnaku, for the physical world, Vishnudu only oka peru.
3: One name given is Vishnudu.
2: Anaga antar sambandhamain pinta yoka tattavunaku,
3: for the inner world as such,
2: itaniki Hiranya Garbhudu only oka peru.
3: Hiranyagarbha is the name given.
2: Anaga antar bahir tattamulu yandu ee vidhamainatuvanti bhedamulu yerpadatamlo undinatuvanti moola karanam emiti?
3: What is the basis for the external body and the inner subtle body?
2: ఈ మనస్సు యొక్క తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
3: ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ ఈజ్ రాదర్ సేక్రెడ్.
2: ఇది అశాంతితో కూడినటువంటి సమయమున,
3: వెన్ దిస్ ఇస్ ఎజిటేటెడ్,
2: భగవత్ తత్వమును చింతించినప్పుడు,
3: వెన్ యూ థింక్ ఆఫ్ లార్డ్,
2: అది ప్రకాంతిగా రూపొందుతుంది.
3: ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫుల్ ఆఫ్ లైఫ్.
2: కనుకనే అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతే పరమాత్మ తత్వం అని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
3: దట్ ఈస్ వై ఇట్ ఇస్ టాట్ ఫ్రమ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్ టు పీస్, అండ్ ఫ్రమ్ పీస్ టు లైట్, అండ్ ఫ్రమ్ లైట్ టు పరంజ్యోతి.
2: మనస్తత్వం నందుండినటువంటి ఒక తత్వము హిరణ్య గర్భము అన్నారు.
3: ఇట్ ఈస్ హిరణ్య గర్భ విచ్ ఈస్ ఇన్ ది ప్రిన్సిపల్.
2: హిరణ్య గర్భుడు అనగా అతని యందు ఒక బంగారమయమైనటువంటి లింగము. ఇది ప్రతి మానవుని ఎందుకు కూడాను అది ఒక విధమైన హృదయము అనేటువంటి స్థాయిలో ఉంటుంటుంది.
3: దిస్ హిరణ్య గర్భ మీన్స్ ఇట్ ఈస్ ఎ గోల్డెన్ లింగ, అండ్ దట్
2: ఈ బంగారు లింగములో మీకు అక్కడ నుంచి చూడవచ్చు ప్రపంచమంతా ఇమిడి ఉంటుండాలి.
3: ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ టేక్ ఎ లుక్, ద ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫౌండ్ ఇన్ దిస్.
2: అమెరికా, జపాన్, జర్మనీ, అన్ని, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్, అన్ని కూడా ఇమిడి ఉంటున్నాయి.
3: ఆల్ ద కంట్రీస్, అమెరికా, జపాన్, జర్మనీ, ఇండియా, పాకిస్తాన్, ఎవ్రీవన్ ఇస్ ఫౌండ్.
2: కనుకని హిరణ్య గర్భాయ నమః అని దీనికి ఒక పేరు.
3: దట్ ఇస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హిరణ్య గర్భాయ నమః.
2: ఈ హిరణ్య గర్భం అనేటువంటిది ఏమిటండి? సువర్ణమయమైనటువంటిది హిరణ్య గర్భం.
3: వెన్ వి సే హిరణ్య గర్భ, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గోల్డ్, స్వర్ణమయం.
2: అనగా ఈ యొక్క సువర్ణమునకు ఎట్టి మార్పులు ఉండవు అని.
3: దట్ మీన్స్ గోల్డ్ డజంట్ అండర్గో ఎనీ చేంజ్.
2: ఎంతకాలం ఈ భూమిలో ఉండినప్పటికీ,
3: ఫర్ హవెవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఇట్ మే బి ఇన్ ది ఎర్త్,
2: ఇది చెడని పదార్థము సువర్ణము.
3: ఇట్ కెన్ నెవర్ బి స్పాయిల్డ్, అండ్ దట్ ఈస్ గోల్డ్.
2: ఎంతకాలం ఈ జగత్తునందు, భౌతికమైన జగత్తులో ఉండినప్పటికీ,
3: ఫర్ హవెవర్ లాంగ్ ఇట్ మే బి ఇన్ ద వరల్డ్,
2: హృదయము అనేటువంటిది మారనటువంటిది.
3: The heart will not change.
2: It will not anaga physical heart kaadu.
3: It is not physical heart.
2: Spiritual heart.
3: It is spiritual heart.
2: Deeniki anantamainatundi oka tattvanni imuchukuntundi.
3: It can absorb the infinite powers and infinite world into itself.
2: Kanuka manavattamulo undinatundi oka divyatvam ilantidi kaadu.
3: The divinity within humanity cannot be understood in this way.
2: ఈ హిరణ్యమైనటువంటి యొక్క లింగస్వరూపములు 12 స్వరూపములుగా ఉంటుంటాది హృదయములు.
3: దిస్ హిరణ్య స్వరూప, దేర్ ఆర్ 12 వర్షన్స్ ఆఫ్ ఇట్ ఇన్ ద హార్ట్.
2: దీనిని ఆదిత్య బ్రహ్మలు అని కూడా పేరు పిలుచుకుంటూ వచ్చారు.
3: ఇట్ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆదిత్య బ్రహ్మ.
2: ఈ ఆదిత్య బ్రహ్మలు ఎన్ని? ద్వాదశాదిత్యము అని ఉన్నారు. అనగా ఏమిటి? 12.
3: దేర్ ఆర్ 12 ఆదిత్య బ్రహ్మాస్.
2: ఇలాంటి బ్రహ్మల చేత కూడినటువంటిది కనుకనే 12 నెలలుగా రూపొంది.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ 12 ఆదిత్య బ్రహ్మాస్, 12
2: హిరణ్యమయమైనటువంటి స్వరూపంలో,
3: ద సన్ గాడ్ విల్ బి షైనింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గోల్డెన్.
2: ప్రతి ఉదయం కూడాను
3: ఎవ్రీ మార్నింగ్
2: ఆవిర్భవిస్తూ,
3: హీ ఎమర్జెస్,
2: అంతరిస్తూ ఉంటున్నాడు.
3: అండ్ హీ ఎమర్జెస్ బ్యాక్.
2: కానీ విజ్ఞాన రూపంలో దీనిని చూచినప్పుడు, భౌతిక విజ్ఞానంగా చూచినప్పుడు, దీనికి ఆది అంత్యం అనేటువంటిదే లేదు.
3: వెన్ యు సీ ఫ్రమ్ ది ఫిజికలీ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేర్ ఇస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్.
2: సూర్యోదయ సూర్యాస్తమము కూడా లేవు.
3: దేర్ ఇస్ నో సన్ రైజ్ ఆర్ సన్ సెట్ ఐదర్.
2: భూమధ్య రేఖపైకి వచ్చినప్పుడు ఇది పగలనియు, భూమధ్య రేఖ క్రిందికి పోయినప్పుడు రాత్రి అనియు మనం భావిస్తున్నాం.
3: వెన్ సన్ కమ్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఈక్వేటర్, ఇట్ విల్ బి కాల్డ్ డే, అండ్ వెన్ ఇట్ గోస్ డౌన్.
2: ఈ రాత్రింపగలకు కేవలము సూర్యుడు, ఇద్దరు సూర్యుడుగా ఉండటం లేదు.
3: దేర్ ఆర్ నో టూ సన్స్, వన్ ఫర్ ద డే, అనదర్ ఫర్ ద నైట్.
2: ఈ విధమైనటువంటి యొక్క రహస్యాన్ని పిప్పిలాదుడు శివికి ప్రబోధిస్తూ వచ్చాడు.
3: పిప్పిలాద డిస్క్రైబ్ దీస్ మిస్టరీస్ అండ్ సెక్రెటీస్ టు శివి.
2: ఇంతియే కాక,
3: నాట్ మియర్లీ దిస్,
2: దీనిని సరియైన సాధనలు కల్పినటువంటి వాడు,
3: ఫర్ వన్ హూ పర్ఫార్మ్ సాధన ప్రాపర్లీ,
2: భావము సాధన అని రెండు మార్గములుంటున్నాయి.
3: దేర్ ఆర్ టూ పాత్స్, భావము అండ్ సాధన.
2: భావము చేతనే ఈ ప్రణవమును అనుభవించినటువంటి వాడు,
3: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ ప్రణవ విత్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్ అండ్ భావన,
2: కానీ తన దివ్యత్వాన్ని తాను తెలుసుకోలేకపోతాడు.
3: బట్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ his own divinity.
2: తెలుసుకున్నప్పటికీ నీ కూడాను అది తాత్కాలికమైనటువంటి ఒక తెలివిగా రూపొంది, తదుపరి తానికి మరుపు ప్రవేశిస్తూ ఉంటుంది.
3: ఈవెన్ ఇఫ్ హీ రియలైజెస్ ఇట్ విల్ బి ఎ టెంపరీ అవేర్నెస్ అండ్ అగైన్ హీస్ ఎన్వలప్డ్ బై ఫర్గెట్ఫుల్నెస్.
2: సాధన అనే మార్గంలో ప్రవేశించినటువంటి వాడు,
3: ఫర్ వన్ హూ ఎంటర్ ది పాత్ ఆఫ్ సాధన,
2: దివ్యమైనటువంటి సూర్యమండలం చేరి
3: he will reach the divine
2: అక్కడ నుండి గురును బ్రహ్మ మండలంలో ప్రవేశిస్తుంటాడు.
3: ఫ్రమ్ దేర్ హీ ఎంటర్స్ ఇంటూ ది మండల ఆఫ్ బ్రహ్మ.
2: బ్రహ్మ బ్రహ్మ అనగా మీరేదో చతుర్ముఖ బ్రహ్మని, ఇంకొక బ్రహ్మని, ఇంకొక బ్రహ్మని అనే విధంగా మీరు భావించను నక్కర్లేదు.
3: వెన్ యూ సే బ్రహ్మ యూ షుడ్ నాట్ మిస్టేక్ దట్ టు బి ద ఫోర్ ఫేస్డ్ బ్రహ్మ. అండ్
2: బ్రహ్మము అనగా విశాలమే.
3: బ్రహ్మము రెఫర్స్ టు వాస్ట్నెస్, అన్లిమిటెడ్.
2: బ్రహ్మ భావాన్ని పొందటం అనగా విశాలమైన భావాన్ని పొందటమే.
3: వెన్ వన్ రీచెస్ ది బ్రహ్మ భావ ఇట్ మీన్స్ వన్ హ్యాస్
2: ఈనాటి సైన్స్ లో ఉండినటువంటి భావం ఎలాంటిదంటే
3: ద ఫీలింగ్ అసోసియేట్
2: అణువులో పరమాణువు, పరమాణువులో పరమాణువు, పరమాణువులో పరమాణువు, ఈ విధంగా ఒకదానికొకటి చిన్నదిగా రూపొందుతూ వస్తుంటది.
3: ఈ గోస్ ఆన్ ఫైండింగ్ అవుట్ ది స్మాలర్ అండ్ స్మాలర్ ఐటమ్ అండ్ ఇన్ దట్ సబ్
2: ఆధ్యాత్మిక అట్లాంటిది కాదు.
3: బట్ వెన్ యూ గో టు స్పిరిచువాలిటీ అండ్
2: మహతో మహీయాన్, మహతో మహీయాన్, మహతో మహీయాన్, ఇది ఎక్స్పాండ్ అయిపోతుంటుంటది.
3: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్, broadening and becoming more
2: బ్రహ్మం యొక్క స్వభావము.
3: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ బ్రహ్మ.
2: బ్రహ్మం అనగా విశాలత్వమే బ్రహ్మము అని.
3: బ్రహ్మం రెఫర్స్ టు వాస్ట్నెస్ అండ్ బ్రాడ్నెస్.
2: చంద్రుడు అనగా మనస్సు అని.
3: చంద్రుడు రెఫర్స్ టు మైండ్.
2: సూర్యుడు అనగా చచ్చువు యొక్క ప్రకాశము అని.
3: సన్ మీన్స్ బ్రైట్నెస్ అండ్ ద రేడియన్స్ ఇన్ ద ఐ.
2: ఈ విధమైనటువంటి వేదాంత ప్రభావములను, పదముల యొక్క అర్థములను గుర్తించినటువంటి వాడే ఈ ఆధ్యాత్మికములో సరైనటువంటి అర్థాన్ని గ్రహించగలడు.
3: ఓన్లీ వెన్ వన్ హూ అండర్స్టాండ్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యూజ్ ఇన్ వేదాంత అండ్ ఫిలాసఫీ కెన్ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ.
2: ఈ లింగం, లింగం అనగా ఏమిటి? ఈ భౌతికమైన దేహంలో ఉంటుంటారా?
3: హియర్ ఈస్ ఎ లింగం.
2: ఫిజికల్ బాడీ అంగుష్ఠ మాత్రం అని ఒక పేరు పెట్టారు.
3: ఇన్
2: అంగుష్ఠ మాత్రం
3: ఇన్ ఫిలాసఫీ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ the thumb sized one.
2: అంటే మనము కేవలం ఫిజికల్ హార్ట్ అని మనం భావిస్తున్నాము.
3: వి మిస్టేక్ ఇట్ ఫర్ ద ఫిజికల్ హార్ట్.
2: కాదు కాదు, ఆధ్యాత్మిక హృదయమునకు,
3: ఫర్ ద స్పిరిచువల్ హార్ట్,
2: సువర్ణమయమైనటువంటి,
3: ద గోల్డెన్ హ్యూ
2: అనగా చెడని పదార్థంతో కూడి,
3: ద వన్ విచ్ కెనాట్ బి స్పాయిల్డ్,
2: దీప్యమైన ప్రకాశంతో ఉండి,
3: ద వన్ విచ్ షైన్స్ రెస్ప్లెండెంట్,
2: సమస్త జగత్తును కూడా అందులో ఇమిడ్చుకునేటువంటి ఒక శక్తి కలిగినటువంటిదే లింగము అని పేరు.
3: లింగ ఇస్ వన్ విచ్ కెన్ అబ్జార్బ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ ద ఎంటైర్ యూనివర్స్ అండ్ మచ్ మోర్ దాన్ దట్.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
3: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: మీరు ఒక బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, ఈ ఋషికేశ్ ఇవన్నీ చూచి వచ్చి ఉంటారు. హిమాలయ పర్వతం కూడా చూచి ఉంటారు.
3: యూ విల్ హావ్ విజిటెడ్ బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్ ఈవెన్ హిమాలయన్ మౌంటైన్స్ ఇట్సెల్ఫ్.
2: కానీ ఈ చూచి వచ్చినవన్నీ ఎక్కడ ఉన్నాయి?
3: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు హావ్ సీన్, వేర్ డు యు ఫైండ్ దెం?
2: తిరిగి నీవు స్మరించినవంటే అవన్నీ కూడా నీ యొక్క హృదయంలోనే ఉంటున్నాయి.
3: వన్స్ యు రీకాల్ ఫ్రమ్ యువర్ ఓన్ మైండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ యువర్ హార్ట్.
2: నీవు నేత్రములు మూసి ఆ బద్రీనాథ్ యొక్క చింక్ చేయి, ఆ యొక్క మందిరము, ఆ యొక్క హిమాలయ పర్వతము, ఆ యొక్క అలక్ నది, ఇవన్నీ కూడా నీ హృదయంలోనే చిట్టించబడిపోయి ఉన్నాయి.
3: వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిఫ్లెక్ట్ అండ్ రికాల్ బద్రీనాథ్ అండ్ ఆల్ ద థింగ్స్ దేర్ ఆర్ ఫౌండ్ ఇన్ యువర్ హార్ట్.
2: నీవు ఏమేమి చూశావో, ఏమేమి చేశావో వాటినంతే స్మరించినప్పుడు నీ యొక్క హృదయం అనేటువంటి చిత్రం లోపల ప్రత్యక్షంగా నీకు నిరూపణమవుతున్నది.
3: వాట్ ఎవర్ యు హావ్ సీన్ అండ్ డన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇఫ్ యు వాంట్.
2: అనగా ఈ జగత్ అంతైకుడును నీయందే ఉంటున్నది.
3: దిస్ ఎంటైర్ వరల్డ్ దేర్ ఫోర్ ఈస్ విత్ ఇన్ యు.
2: ఏమి చూస్తున్నావో అంత రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
3: Whatever you see is only reflection of inner being.
2: నీవు ఏమేమి మాట్లాడుతున్నావో అదంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ టాక్.
3: Whatever you are talking is a reflection of inner talk.
2: నీవు ఏ పని చేస్తున్నావో అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ యాక్షన్.
3: Whatever action you are doing externally is a reflection of inner action.
2: కనుక నీలో ఉండినటువంటి దానిని యాక్షన్ లో పెట్టడమే ధర్మము.
3: Dharma therefore means only practicing what is within you.
2: నీలో ఉండినటువంటి విషయాలను వాక్కుతో స్వచ్ఛంగా చెప్పడమే అది సత్యము.
3: Whatever is within you is uttering in the form of word is
2: నీ హృదయంలో ఉండినటువంటి దాన్ని సత్యంగా నీవు చింతించటం.
3: దిస్ ఎంటైర్ వరల్డ్ దేర్ ఫోర్ ఈస్ విత్ ఇన్ యూ.
2: నీవు ఏమి చూస్తున్నావో అంత రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
3: Whatever you see is only reflection of inner being.
2: నీవు ఏమేమి మాట్లాడుతున్నావో అదంతా రిఫ్లెక్ట్.

0: ఫాలో ఆఫ్ వర్డ్ ఈస్
1: నీ హృదయంలో ఉండేటువంటి దాన్ని సత్యంగా నీవు చింతించటమే శాంతి.
2: Thinking truly about it is peace.
3: హృదయంలో ఉండేటువంటి దాన్ని చక్కగా అండర్స్టాండింగ్ చేసుకోవటమే అహింస.
2: Whatever is in your heart, understanding it that properly is non-violence.
3: హృదయాన్ని కంప్లీట్గా విశ్వసించడమే ప్రేమ.
2: Trusting your own heart fully is love.
1: కనుక సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటిదంతా కూడాను నీ యొక్క హృదయం యొక్క ప్రతిబింబములే.
0: Therefore, సత్య ధర్మ శాంతి ప్రేమ అండ్ అహింస are only the reflections of your own inner heart.
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు అన్ని ఒక్కటిగాని అతికియుంట.
0: Humanity and human life means making together word, thought and deed and get them
1: మాట నుండి ఒకటి మనసులో వేరొకటి కార్యమందు ఒకటి కలిగిన కారణం ఏమిటి?
0: If there is something in your mind, something different in your word and something
1: కార్యమే శూన్యమవుతుంది.
0: What is the reason? Well, the cause
1: కనుక ధర్మము అనగా ఏమిటి?
0: What do you mean by dharma?
1: తలకు వాక్కులో రావటము వాక్కును క్రియలో పెట్టటము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ధర్మము.
0: Thought being expressed in word and word being translated into action,
1: దీనిని the proper study of mankind is man అని.
0: This is what is meant by the proper study of mankind is man.
1: ఈనాడు ఈ మూడింటి యందు కూడాను ఐకమత్యము లేదు.
0: But there is no unity among all these three today.
1: కనుకలే హృదయమంతయి కూడాను మృమ్మయంగా మారిపోతుండాలి.
0: That is why heart is becoming muddy and dirty.
1: ee chinmayanga undinatvanti oka swaroopam brahmayanga maaradaniki kaaranam emti?
0: What is the reason for this consciousness becoming an inner matter?
1: Maniyantu undinatvanti swartha swaprayojanam le moola kaaranam.
0: Selfishness and self interest are responsible for that.
1: Kanuka aa selfish anetvanti deni paina povalante aa hiranyagarbhayanam aa yokka pavitramainatvanti సత్యమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఆ యొక్క హృదయ భావం నందు మనము దీనిని చింత చేయాలి.
0: టు విచ్ సైడ్ షుడ్ యు డైవర్ట్ యువర్ సెల్ఫిష్నెస్? ఇట్ మస్ట్ బి డైవర్టెడ్ టు ది హిరణ్య గర్భ, ద రెస్ప్లెండెంట్ వన్, ద వన్ హూ ఇస్ షైనింగ్ ఫోర్త్ ఫుల్ ఆఫ్ బ్లిస్, పీస్ అండ్ లవ్.
1: అనగా మార్పు చెందనటువంటి దానిపైన మన దృష్టిని ఇమిడ్చాలి.
0: ఫిక్స్ యువర్ విజన్ on that which does not change.
1: ఇవన్నీ కూడాను అనిత్యము అశాశ్వతము అసత్యములే.
0: All these things are changing, passing clouds.
1: దీనిని పరిష్కరించుకొని భగవద్గీత అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తంతా కూడాను ఏనాటికైనా మారునది.
0: In this context, భగవద్గీత has declared that this world changes one
1: day. ఇది అనిత్యమైనటువంటిది.
0: This is impermanent.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: The permanent and the true one,
1: హృదయ భావమే.
0: ఇట్ ఈస్ ది ట్రూ హార్ట్ అండ్ ఇట్స్ ఫీలింగ్.
1: ఆ హృదయ భావంతో చేసినటువంటి ఆదర్శమే చిరంజీవిత్వాన్ని పొందుతుంది.
0: ఐడియల్స్ ఫార్మ్డ్ త్రూ ది కోర్ ఆఫ్ ది హార్ట్ విల్ బికమ్ ఇమ్మార్టల్.
1: అమరత్వము,
0: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ.
1: అమరత్వం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ?
1: పాము పైన ఒక పుష్పం ఉంటుంది.
0: ఆన్ ది స్నేక్ దర్ ఇస్ ఎ కవర్, దర్ ఇస్ ఎ లేయర్.
1: అది వదలిన తర్వాత ఈ పాము ఏ విధంగా ఉంటుంటాదో,
0: వెన్ ఇట్ షెడ్స్ ఇట్స్ కవర్ ది స్నేక్ షైన్స్ ఫోర్త్.
1: పాము పొరను విడిచినప్పుడు పొర వేరుగా పాము వేరుగా ఉంటుంది.
0: వెన్ ఇట్ షెడ్స్ ఇట్స్ షీత్, దెర్ విల్ బి షీత్ విల్ బి డిఫరెంట్ అండ్ ది స్నేక్ విల్ బి డిఫరెంట్.
1: కనుక దివ్యమైనటువంటి హిరణ్య తత్వాన్ని పొందినప్పుడు
0: వెన్ యూ గెట్ ది రియల్
1: ఈ మృణ్మయం వేరు చిన్మయం వేరైపోతుంది.
0: యూ గెట్ సెపరేటెడ్ the one which is of this world and which is permanent consciousness.
1: ఇది కేవలము ఒక మర్త్యమైనటువంటి శరీరము.
0: This body is a impermanent one.
1: హిరణ్య తత్వము సత్యమైన స్వరూపము.
0: The principle of Hiranya is based upon
1: truth. దీనిని కప్పబడినటువంటిదే మాయా.
0: And it is this illusion which covers this.
1: పామును పొర కప్పినట్టుగా
0: just as the snake
1: మానవుని మాయ కప్పి ఉంటుండాలి.
0: The maya, the illusion is covering man.
1: Maya naga brahmane.
0: It is the delusion which is the real illusion.
1: Brahma ante pratyekanga ledu.
0: There is nothing which is separate by way of a delusion itself.
1: Kevalamu tanayandu nunchi aavirbhavinchinatvanti bhrantiye.
0: It is only that kind of deluded feeling which emerges from within oneself.
1: Ee bhranti eppudu manaku aavirbhavistundi?
0: When does it emerge from within you?
1: జ్ఞానము మనలో లేనప్పుడే ఈ భ్రమ మనకు ఆవిర్భవిస్తుంది.
0: Only when there is no wisdom in you.

0: దిస్ కైండ్ ఆఫ్ డెల్యూజన్ ఓవర్టేక్స్ యూ.
1: ఒక తాడును చూచి పాము అనుకున్నావు.
0: యూ సీ అ రోక్ అండ్ మిస్టేక్ ఇట్ ఫర్ ఎ స్నేక్.
1: తాడును చూచి పాము అనుకోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మిస్టేకింగ్?
1: లేకపోవటం చేతనే.
0: It is an account of lack of light.
1: Chikati avarinchatam chetane.
0: An account of enveloping of
1: darkness. Chikati velturu rendintu yokka sammilitamainatundi swaroopam chetane.
0: In account of the emergence of both light and dark.
1: Taadunu chuchi paamanukuntunnavu.
0: You are mistaking a rope for a snake.
1: Idi bhranti.
0: This is delusion.
1: Tarvata nee oka torch vesi chusavu.
0: Then you have put torch light on that.
1: Idi paamu kaadu traadu ani nirnayam ayipoyindi.
0: You decided that it is not snake, only a rope.
1: అయితే నీవు టార్చ్ వేయక పూర్వము అది త్రాడే.
0: బిఫోర్ యూ పుట్ ది టార్చ్ ఆన్ ఇట్ ఇట్ వాస్
1: టార్చ్ వేసిన తర్వాత చూచినది త్రాడే.
0: ఈవెన్ ఆఫ్టర్ యూ పుట్ ది టార్చ్ లైట్ ఇట్ వాస్ రోప్ అలోన్.
1: టార్చ్ వేయక మునుపు పాము పోలేదు త్రాడు రాలేదు.
0: ప్రయర్ టు యువర్ పుట్టింగ్ ది టార్చ్ లైట్ దేర్ వాస్ నో స్నేక్ ఇట్ వాస్ ఓన్లీ రోప్ విచ్.
1: దానికి పూర్వమంతా కూడా త్రాడు రాలేదు పాము పోలేదు.
0: ఈవెన్ బిఫోర్ దాట్ ది స్నేక్ డిడ్ నాట్ గో అవే.
1: ఈ రెండు కూడా పోవటము రావటము నీ యొక్క భ్రాంతులే.
0: What has come and disappeared is only your delusion. There is only one principle.
1: Adi vidhamgani ekam satya vipra bahudha vadanti unnadi okkate.
0: There is only one truth. The scholars described in different names.
1: Adi marpu chendanatvantidi.
0: That does not undergo change.
1: Kanukane vedamanta kudanu.
0: Therefore Vedas
1: Hiranyagarbhaya namaha.
0: Have chanted Hiranyagarbha.
1: తన హృదయమునందు ఉదరమునందు కూడాను మార్పు చెందినటువంటి బంగారు వర్ణమైనటువంటి
0: ది వన్ విచ్ డస్ నాట్ చేంజ్ ఫుల్ ఆఫ్
1: నిత్య సత్యమైనటువంటి
0: పర్మనెంట్ అండ్ బేస్డ్ అపాన్ ట్రూత్
1: ఒక దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: వన్ డివినిటీ ఈజ్ షైనింగ్
1: బ్రైట్. ప్రకాశం యొక్క ప్రతిబింబం చేతనే జగత్తులో కన్నులు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, నోరు మాట్లాడగలుగుతుండాలి.
0: It is on account of the effulgence which is shining forth from the heart. The eyes are able to see, ears able to hear.
1: అది లోపలనే ప్రకాశించకుండా ఉండినా కన్నులు చూడలేవు, నోరు మాట్లాడలేదు, చెవులు వినలేవు.
0: Without that effulgence coming forth, the eyes cannot see, ears cannot hear, tongue cannot speak.
2: So, Bhargav, we are running out of time today. In the next episode, maybe we'll deal more with what Swami has explained about this aspect of God being called as Hiranyagarbha. So we do request the listeners to see this beautiful discourse of Bhagwan and go through this and share your experience of listening to this aspect of Hiranyagarbha through Bhagwan to listener@ssmediacenter.org, or you can WhatsApp it to 9393258258. I think with these few words and with a prayer in our hearts that every thought, word and deed is his inspiration, let us close today's episode with the Kshama Prarthana Mantram. Om Yadakshara Parabhrashtam Matra Heenam Tu Yad Bhavet Tata Sarvam Kshamyatam Deva Narayana Namostute Visargabindu Matrani Parapadaksharani Cha Nyunani Cha Tiriktani Kshamasvasayishvara Aparadha Sahasrani Kriyante Harnishammaya దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర హరిః ఓం తత్ సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సాయిరామ్, హ్యాపీ లిస్నింగ్. స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.
3: సాయిరామ్, యు వర్ లిస్నింగ్ టు వేద జిజ్ఞాస, ఎన్ ఎన్క్వైరీ ఇన్ టు ద వేదాస్. This is a program where members of the Prashanti Vedam group delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured as part of Thursday live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You can also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.

0: Upside Down. You were listening to a drama entitled Prem Bhakti Parv Holi, presented by Bal Vikas Children from Bihar on the 25th of March 2024 here at Prashanti Nilay.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
3: Najayate Mriyate Idi Sankhya Yogamuloni Pranam Pradhanam Pramanam.
4: This is the very proof, basis and ultimate exposition in Sankhya Yoga.
3: నజాయతి జననమున్నదంటున్న దానికే మరణం కూడా ఉంటుంటుంది.
4: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
3: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
4: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
3: నజాయతి జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
4: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలూన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజ్ వుడ్ నాట్ అరైజ్.
3: దేనికి జననము లేదు? ఆత్మకు.
4: వాట్ డస్ నాట్ హ్యావ్ బర్త్? ఆత్మ డస్ నాట్ హ్యావ్ ఇట్.
3: ఆత్మ నిర్వికారం.
4: ఆత్మ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్.
3: కారణము నజాయతి. దీనికి జననం లేదు కనుక ఇది నిర్వికారం.
4: ది రీజన్ ఫార్ నాట్ గోయింగ్ అండర్గోయింగ్ ఎనీ మోడిఫికేషన్ ఈస్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్.
3: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
4: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
3: జాయతి. దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
4: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
3: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
4: దేర్ఫోర్ ద ఇన్డ్వెల్లర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
3: దేహి నిరామయుండు.
4: The indweller is Niramaya himself.
3: Ilanti atma tattvamunu gurtinchukunnappudu anniyu manaku nascharamulugane telustundi.
4: Once we recognize this principle and doctrine of atman, we would understand everything else as impermanent.
3: Kanukane atmanu gurtinchutakai prati vyakti kudanu మొదలు ప్రయత్నించాలి.
4: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
3: నకాంచో ఏనకేనచిత్. అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
4: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్. వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
3: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియోనరః. ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంచు ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
4: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగా దట్ దెర్ ఆర్ 26 క్వాలిటీస్ విచ్ ఏ డివోటీ షుడ్ హ్యావ్ టు బి లైక్డ్ అండ్ లవ్డ్ బై ద లార్డ్ అండ్ ఆఫ్ దాట్ కంటెంట్మెంట్ స్టాండ్స్ అవుట్ టు బి వన్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డివోటీ.
3: ఎంత ఉండినప్పటికీ, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంకా చాలదు లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు.
4: ఎ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
3: ఉన్నదానికి తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
4: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
3: సంతృష్టి లేనిటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
4: ది హార్ట్ ఆఫ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ మేబీ కంపేర్ టు ఏ బాస్కెట్ విచ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ హోల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ బ్యాంబూ బాస్కెట్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ది వాటర్ ఈస్ ట్రైడ్ టు టేకన్ అవుట్.
3: బావి నుండి ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంతా నీరు కారిపోతుంది.
4: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హ్యావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
3: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
4: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
3: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
4: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
3: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
4: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్ మే ఫీల్ హ్యాపీ కంటెంటెడ్ ఇఫ్ హీ గెట్స్ 100 రూపీస్.
3: 100 రూపాయలు లభించినా అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధి పరుచుకుంటాడు.
4: ద సేమ్ పర్సన్ వెన్ హీ గెట్స్ 100 రూపీస్ హీ వుడ్ థింక్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ గెట్ 1000 రూపీస్.
3: ఈ 1000 రూపాయలు లభించినా 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
4: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh rupees.
3: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
4: He would not be content with obtaining 1 lakh rupees. He would be aspiring to become a landlord.
3: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
4: From landlordship, he wants to become a king, a ruler.
3: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
4: From that particular state of kingship, he would like to obtain the state of madhavatva.
3: Aithe madhavatva aneetundi ee dhanamulamto labhinchetundi kaadu.
4: But one would not be able to attain madhavatva with the help of money and wealth.
3: Ee vidhanga manamuni yokka aashalu mitimiri povatam chetane mati kevalam ashantiki guri avutundi.
4: As the desires of man are crossing all limits, he is becoming a lot of discontent.
3: Labhinchina సంపత్తుతో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
4: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
3: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
4: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
3: దైవము, గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
4: ఆల్ పీపుల్ కెన్ సే దట్ గాడ్ ఈస్ గ్రేట్.
3: కానీ ఇది ప్రధానం కాదు.
4: బట్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్.
3: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
4: గాడ్ హ్యాస్ టు సే టెల్ ది డివోటీ దట్ యు ఆర్ గ్రేట్.
3: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
4: ఆల్ పీపుల్ లవ్ గాడ్.
3: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
4: బట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
3: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
4: వన్ హ్యాస్ టు పుట్ ఏ క్వశ్చన్ టు వన్ సెల్ఫ్ వెదర్ గాడ్ ఈస్ లవింగ్ ఆల్.
3: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
4: వి సే గాడ్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
3: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
4: వి బిలీవ్ దట్ గాడ్ ఈస్ అవర్స్.
3: కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
4: బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గాడ్ హ్యాస్ టు సే దట్ యు ఆర్ మైన్.
3: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
4: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
3: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
4: By merely telling that God is great, it may be compared to
3: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
4: But from God we will have to get the acknowledgement that oh child, you are also great.
3: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
4: ఫ్రమ్ హిమ్ ఎ వర్డ్ హ్యాస్ టు కమ్ దట్ యు ఆర్ మై డియర్, యు ఆర్ డియర్ టు మీ.
3: అది ఏ శాశ్వతమైనటువంటి,
4: దిస్ ఈస్ పర్మనెంట్ ఎంటిటీ.
3: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
4: టు ఒబ్టెయిన్ దిస్ రిజల్ట్ ఎవ్రీ సాధక హ్యాస్ టు అండర్టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన.
3: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకొనకపోయినా మన సాధనలన్నీకుడును వ్యర్థమే.
4: ఇఫ్ వీ కెనాట్ అటైన్ అండ్ ఒబ్టెయిన్ దట్ రిజల్ట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ సాధన వుడ్ బి ఎ వేస్ట్.
3: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
4: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
3: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
4: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
3: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
4: He might have had a number of desires.
3: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
4: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
3: Nijamuga manaku kavalsinatvantidi, manamu sadhinchavalsinatvantidi, mana gamyamu, mana punyamu, sarvamu atani yokka prema tattvame.
4: All that we'll have to attain, the goal, the object, the purpose is only to earn his grace.
3: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
4: వెన్ ఎనీ పర్సన్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్, బీ హీ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ మ్యాన్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ లైఫ్, ఏ మ్యాన్ హూ ఈజ్ వెరీ వెల్తీ, బట్ హీ మస్ట్ హ్యావ్ ఏ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
3: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
4: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెలింగ్ లైక్,
3: ఇవన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును. కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
4: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ దేర్ ఇస్ ఎ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
3: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
4: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ వన్ ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
3: ఇది ఒక బస్సులో ఒక ట్రైన్ లో ఒక ప్లేన్ లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
4: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
3: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిరసంపదలు వారు ఏమాత్రము పాటించరు, టికెట్ చూస్తారు.
4: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ ఎ వెల్తీ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్ దాట్. దే వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ టికెట్ విత్ యూ.
3: లేకుండినా మెడబెట్టి బయటికి నెట్టుతారు.
4: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ యుల్ బి నెక్డ్ అవుట్.
3: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
4: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇంటు ఇట్.
3: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రం కూడాను మరి కొంతవరకు అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
4: ఇఫ్ యూ హ్యావ్ మియర్లీ పాస్పోర్ట్ దేర్ మే బి సమ్ అబ్జెక్షన్ సమ్ ప్రాబ్లమ్స్, యూ షుడ్ హ్యావ్ వీసా ఆల్సో.
3: దీనికే ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
4: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్ యు షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్ బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
3: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకం.
4: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
3: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
4: భగవద్గీత దట్ ఇస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాజ్ వన్ హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
3: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
4: Of all of them, the most important thing is contentment.
3: Asantrupto jido nashtahani. Santrupti lenetunti vaniki ye vidhamainatunti oka sukshantulu undavu.
4: The one who does not have contentment cannot have joy, happiness and peace.
3: Atane goppavadu.
4: The one who has contentment alone is great.
3: Atane oka vidhamainatunti adhikari.
4: He alone has position and qualification.
3: Nenu appudappudu cheptuntanu. Who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
4: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
3: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
4: Therefore, we have to develop satisfaction and contentment in our
3: jagattulo nashwaramainatundi yokka sukhashantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
4: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జరీస్.
3: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
4: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్ సి.
3: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
4: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
3: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
4: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
3: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
4: బట్
3: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
4: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
3: Oka chinna udaharanam.
4: One small example.
3: Guppa srimantulu undetundi vaadu.
4: There was a great wealthy man.
3: Atanu prapanchamanta chuttadu.
4: He traveled the world over.
3: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
4: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
5: Not heard, not seen, not dreamt.
4: Yes, it was not heard, not seen, and not even dreamt of.
3: Aithe, dinni ye vidhanga cheyali? Enni kotta roopayalaina kodana sariye, vyayam chesi, shashvatamainatundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
4: He resolved to construct a permanent house, even if it cost crores of rupees.
3: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
4: A number of engineers and architects were called from various countries for this purpose.
3: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
4: Ultimately, he constructed a beautiful mansion.
3: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
4: He constructed a house.
3: దీన్ని ఏ విధంగా చెయ్యాలి? ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా సరే వ్యయం చేసి శాశ్వతమైనటువంటి ఒక భవనం నిర్మించాలని సంకల్పించుకున్నాడు.
4: హీ రిజాల్వ్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ పర్మనెంట్ హౌస్.

0: అందమైనటువంటి చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
1: హీ కన్స్ట్రక్టెడ్ ఎ హౌస్ విచ్ సాటిస్ఫైస్ పీపుల్ ఫ్రమ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఎక్స్టర్నలీ.
0: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, తిరిగి చూస్తున్నారు.
1: క్రోర్స్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ యూ కెన్ లుక్ అట్ ఇట్.
0: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
1: దిస్ వెల్తీ మ్యాన్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్.
0: అయితే ఈ ప్రారంభించుటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
1: బిఫోర్ ఇనాగ్రేషన్ హీ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇంజనీయర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ డూ యూ ఫైండ్ ఎనీ డిఫెక్ట్.
0: జోగులు, భోగులు, విరాగులు, బైరాగులు సర్వులను కూడా ఆహ్వానించాడు.
1: హీ ఇన్వైటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వెల్తీ.
0: గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆశీర్వాదం అందుకోవాలని పిలిపించుకున్నాడు.
1: హీ ఇన్వైటెడ్ గ్రేట్ రిషీస్ టు గెట్ దర్ బ్లెస్సింగ్స్.
0: ఇందులో స్థితప్రజ్ఞులు కూడా చేరిపోయారు.
1: అమంగ్ ది ఇన్వైటీస్ దేర్ వర్ స్థితప్రజ్ఞాస్ ఆల్సో.
0: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
1: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, ఐ వుడ్ హంబ్లీ జస్ట్ ఆస్క్ యూ టు లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ది.
0: చేరిన ఇంజనీర్లు, గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ భవనములో లోపములు చూపించేటువంటి అధికారం ఎవరికుంది? ఎట్టి లోపము లేదు మహారాజా, ఇది చాలా గొప్పగా ఉంటుండాలి, దివ్యంగా ఉంటుండాలి, భవ్యంగా ఉంటుండాలి, నవ్యంగా ఉంటుండాలి అన్నారు.
1: ఇంజనీర్స్ హావ్ అసెంబ్ల్డ్ దేర్ డిక్లర్డ్ దట్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ పాయింట్ అవుట్ ఎనీ ఫ్లా ఇన్ దిస్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్లాలెస్, ఇట్ ఇస్ వెరీ గ్రాండ్, వెరీ న్యూ అండ్ ఎక్స్ట్రీమ్లీ నోవెల్ అండ్ యునిక్.
0: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు ధైర్యంగా.
1: వన్ యోగి హూ వాజ్ స్టాండింగ్ ఇన్ ఎ కార్నర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ పాయింటెడ్ అవుట్, ఓ కింగ్, దేర్ ఆర్ టూ ఫ్లాస్ ఇన్ దిస్ పర్టికులర్ బిల్డింగ్.
0: ఈ మాట వినేటప్పటికీ సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ ఎ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
0: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
1: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, oh swami, you can just let us know what those defects are, I'll rectify.
0: Srimantuda, ee doshamu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
1: That yogin said, oh wealthy man, it is not within your reach to correct those defects.
0: ee modati doshamu ee bhavanamu kaalaantaramlo eppudu sidhilamaipothundi, idi maatram tappindi kaadu, idi oka dosham annadu.
1: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
0: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
1: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of time.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
1: Not realizing this particular truth, you are thinking that you are really very great.
0: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
1: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
1: హి ఆల్సో సెడ్ సచ్ ఎ మ్యాన్షన్ ఈస్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్.
0: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములేనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
1: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.

0: ముగా చేసుకునే అర్జునునకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మభావం.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యువర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దే దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
0: నీవు శాశ్వతుడవు,
1: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
1: The principle and the doctrine which you embody is not associated.
0: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
1: In the same way, the principle of Atman associated with
0: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
1: This is not being born.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించడానికి అవకాశం లేదన్నాడు.
1: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter సాంఖ్యయోగ.
0: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డై, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్. సిమిలర్లీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, దే ఆర్ నైదర్ డైయింగ్ నార్ గోయింగ్ టు కిల్. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించడం అత్యవసరం అన్నాడు.
1: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
0: Appude atanu cheppadu, nakancho ee vidhamainatvanti naaku aasanu, ee vidhi swargamaina sari naaku ee vidhamainatvanti rajyam kuda naaku akkaraledu ani cheppani vicharinchadu Arjunudu.
1: Arjuna then just told, well, I don't have any desire at all, I am not even interested in heaven.
0: అయితే ఇది సత్యము నెరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి బందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
0: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
1: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యు టాక్ ఇట్ విల్ బి
0: బలహీనుడై తమ బంధువులపైన ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
1: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్, విత్ ఏ ఫీలింగ్ దట్ యు వుడ్ బి కిల్లింగ్ దెం, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
0: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
1: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
1: ఇఫ్ ఓన్లీ యు రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్ నో.
0: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
1: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
0: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
1: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
0: to. వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
1: But whether, if you ask whether you are going to practice these things, they are not practicing them.
0: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
1: A hunter or some bad or wicked person killed a number of
0: ఇది క్రమక్రమేణ కూడాను మనుషుల వరకు వ్యాపించిపోయింది.
1: It spread right up to the mankind.
0: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించడము.
1: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెం.
0: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
1: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ కమిటింగ్ దట్
0: సిన్. జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
1: He came to know that judgment would be given the next day.
0: అప్పుడు భగవద్ గీత ఒక జోబిలో పెట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
1: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
0: జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
1: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
0: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు ఇతను.
1: This person questioned, what is the reason?
0: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
1: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
0: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
1: he took out Bhagavad Gita from his packet.
0: Sir, Jaji, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
1: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
0: సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటను నీవు ఎట్లా ధిక్కరిస్తావు అన్నాడు.
1: He asked the judge, how do you deny those statements made by God himself?
0: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
1: Judges are also match for such people. They are in no way inferior to them.
0: Nijame nayana nijame. Neevu champina vaadu kaadu, vaaru chachina vaaru kaadu. Ippudu naa judgment kuda nenu champina vaadini kaadu, nuvvu chache vaadu kuda kaadu. Eppudu siddhangane vellu annadu.
1: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you. Well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
0: కనుక మనము అవసరాన్ని పట్టుకుని ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకోవటము మంచిది కాదు.
1: వీ కెనాట్ యూజ్ భగవద్గీత టు సూట్ టు ది సర్కమ్స్టాన్సెస్ ఫర్ అవర్
0: ఆత్మతత్వాన్ని ఎరిగి మన ప్రవర్తన గుర్తించి ఈ సత్యాన్ని మనము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
1: వీ హ్యావ్ టు టేక్ దిస్ ది ట్రూత్ ఇన్ ది స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ భగవద్గీత ఆఫ్టర్ రియలైజింగ్ ది ఇన్నర్.
0: ఈ భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే బోధించినటువంటిది కాదు.
1: దిస్ భగవద్గీత హెస్ నాట్ బీన్ టాట్ ఓన్లీ టు అర్జున.
0: పార్థులు పృథ్వీపుత్రులైనటువంటి వారందరికీ బోధించినటువంటి ఒక ధర్మం ఇది.
1: దిస్ పర్టికులర్ ధర్మ హెస్ బీన్ టాట్ టు ఆల్ ది పీపుల్ బోర్న్ ఆన్ అర్త్.
0: అర్జును నిమిత్త మాత్రంగా పెట్టుకుని జగత్తుకంతా అందించాడు ఈ గీతను.
1: దిస్ గీత హెస్ బీన్ గివన్ టు ది ఎంటైర్ వరల్డ్ కీపింగ్ అర్జున యాజ్ ఓన్లీ అన్
0: ఐతే అర్జునుడు ప్రజాప్రతినిధి.
1: అర్జున స్టాండ్స్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కనుక ఈ ప్రజాప్రతినిధికి బోధించినటువంటి విషయంలో అన్ని కూడాను ప్రజలకు సంబంధించినటువంటివి.
1: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
0: Kanuka mottamodata manamu ee vaanchanu kramakramena tagginchukoni aatmatattvanni kontha varaku vichara dwara telusukoni manamu nischintulamai undadaniki tagina krushi cheyali.
1: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of atman and reach the state of content.
0: Samanyamainatunte manavulu సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: ఆర్డినరీ పీపుల్ అండ్ సాధకాస్ విల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
0: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ట్రూత్స్ విల్ బి రివీల్డ్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్.
0: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
1: బై మెమరైజింగ్ 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది ట్రూత్స్ బిహైండ్ దెమ్.
0: సామాన్యమైనటువంటి జీవితం లోపల నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది క్వాలిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్ వైల్ డిశ్చార్జింగ్ అవర్ డైలీ డ్యూటీస్.
0: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు, ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీల్ హావ్ టు రికగ్నైజ్ వాట్ దీస్ 26 క్వాలిటీస్ ఆర్. వీల్ హావ్ టు టేక్ అప్ వన్ బై వన్ అండ్ అండర్స్టాండ్ హౌ దీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ ద గోల్ అండ్ శాంక్టిఫైయింగ్ అవర్.
0: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
1: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
0: దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
0: Neevu preminchinanta maatramna prayojanam ledu.
1: There is no use
0: tana premanu nee paina prasarinche chettiga chuchukovali.
1: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
0: Neevu devuda naavadu ani cheppi neevu kevalam kekala vesinanta maatramna prayojanam ledu. Daivame abbai neevu naavadu nayana ani atani note nunchi vacheetunte yokka shabdamnu manam vinali.
1: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God declaring that you are His.
0: మనం అదే సాధించవలసినటువంటిది.
1: దట్ ఈస్ వాట్ విల్ హావ్ టు అటైన్ అండ్ విల్ హావ్ టు అచీవ్.
0: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ క్వాలిటీస్ విచ్ విల్ బి ఇన్ ట్యూన్ విత్ దాట్.
0: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం.
1: విల్ డిస్కస్ అండ్ అండర్స్టాండ్ వాట్ దోస్ క్వాలిటీస్ ఆర్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్.

لبثوا ولله.